శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అన్లాక్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.25 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం

1948 ఆశ్వేస మాసం 19వ రోజు 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 55 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: దానము. అన్నీ గుణములూను దానగుణము గొప్పది. దేవుని దృష్టిలో అపరాధులుగా ఎంచబడి దేవుని ఎదుట తీర్పునకై నిలువబడిన ఆది తల్లిదండ్రులైన ఆదాము అవలవారిని ఉద్దేశించిన దేవుడు ఈ రీతిగా చెప్పెను: నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి, గనుక నీ నిమిత్తమై నేల శిమబడి ఉన్నది. ప్రయాసముతో పొలములోని పంట తిందువు. భూమి శాపగ్రస్తమైనప్పటికీ మనుషులకు అవసరమైన పంటను దేవుడు ఇచ్చి ఉన్నాడు. పంటకు అవసరమైన వర్షజలమును దేవుడు ఇచ్చుచున్నాడు. రాజైన దావీదు ఈ రీతిగా తెలియజేయుచున్నాడు: నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహా దైశ్వర్యము కలుగుజేయుచున్నావు. దేవుని నదీ నేళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచి ధాన్యమును దయచేయుచున్నావు. ఇది దేవుడు మనకిచ్చు ధాన్య దానము. సర్వసృష్టికర్త గాలి, నీరు, సూర్యరశ్మి, వర్షజలము మున్నగు వాటిని మంచి చెడులను భేదము లేక ప్రాణకోటికి ఉచిత దానముగా ఇచ్చుచున్నాడు. పూర్వమునున్న పేరొందిన చక్రవర్తులు అనేక విధములైన దానములు చేసేవారు. అట్టి దానములను బట్టి దేశ ప్రజలు నిశ్చింతగా జీవించిరి. బైబిలు గ్రంథమందు ఈ రీతిగా రాయబడి ఉన్నది: నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతను అందవలని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బోర ఉదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరైతే ధర్మము చేయనప్పుడు మీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అయితే రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యేసు ప్రభు ఇలాగు చెప్పెను: భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమ్మటయ్యు తుప్పును తినివేయును, దొంగలు కనుమ వేసి దొంగిలింతురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చెమ్మటయ్యు అయినను తుప్పైనను గాని తినివేయదు, దొంగలు కనుమ వేసి దొంగిలించరు. నీ ధనమెక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. అనేక విధములైన దానములున్నవి: విద్యాదానము, అన్నదానము, వస్త్రదానము, నేత్రదానము, రక్తదానము. అక్కరలోనున్న వారికి ఇటీ దానములు చేయటం బట్టి స్వలాభాపేక్ష ఉండకూడదు. సృష్టి బీభత్స సమయములందు మానవులు కలుగు నష్టములలో ఆదుకునే వారికి కలిగిన వసతులు కల్పించినా అదియే దానము. అటు సమయములో ప్రభుత్వం యొక్క బాధ్యతని తలంచగా ఉదార స్వభావముతో మనకు కలిగిన వాటిలో చేయగలిగిన దానము చేసినలా లోకముందున్న మనుషులే కాక పరముందున్న దేవుడు కూడా అభినందించును.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ పి వరప్రసాద్.

0: The match witnessed a run fest with 501 runs scored as West Indies chased down India's target of 250 with more than an over to spare. West Indies captain Shai Hope led the chase with a magnificent 102 of 45 balls, while Shaufane Rutherford contributed 84 of 37 deliveries. Hope was a judge player of the match. And that is the end of this news bulletin.
1: Akasavani Vizayawada Kendram Bhakti Ranjani ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దసరా మహోత్సవాలలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విశేష అలంకారాల్లో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి గీతాలు ఇంకా సన్నుతి గీతాలు వింటారు. ముందుగా శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి గీతాలు.

దసరా మహోత్సవాలలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విశేష అలంకారాల్లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గీతాలు మీరింతవరకు విన్నారు. ఇప్పుడు సన్నుతి గీతాలు వింటారు.

0: సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పొలం పనులు.
1: జీవన ఎరువులు అంటే ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని వాడేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా జీవన ఎరువులు అంటే భూమిలో నానాటికి సూక్ష్మజీవులు తగ్గుముఖం పడుతున్నటువంటి కారణంగా మొక్కలకు పౌష్టిక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటాము. ఈ జీవన ఎరువులను వాడటం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే వాతావరణ కాలుష్యాన్ని అరికట్టుకోవచ్చు, వాతావరణంలోనూ నేలల్లోనూ మొక్కలు తమంతట తాము ఉపయోగించుకోలేని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి ఇవి తీసుకొస్తాయి. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై పెరుగుదల వేగంగాను ఇంకా ఆరోగ్యకరంగాను ఉంటుంది. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టుకోవచ్చు. నేల భౌతిక లక్షణాలు బాగుపడతాయి, అంతేకాకుండా భూసారం కూడా అభివృద్ధి చెందుతుంది. సాధారణ దిగుబడులు 10 నుండి 20% వరకు పెరుగుతాయి. దీంతోపాటు 20 నుండి 25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక జీవన ఎరువుల్లో నత్రజనిని అందించే జీవన ఎరువులు, భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. నత్రజనిని అందించే జీవన ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజిటోబాక్టర్, ఇంకా ఫ్రాంకియా. రైజోబియం అనేది పప్పుజాతి పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువు. దీనిని ఉపయోగించడం వల్ల మొక్కల వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపలు ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న బుడిపెల్లో ఉన్న రైజోబియం గాలిలో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. కొత్తగా పప్పుజాతి లేదా లెగ్యూమ్ జాతి పంటలు సాగు చేసేటప్పుడు, ఇంకా పంట మార్పిడి పద్ధతిలో లెగ్యూమ్ జాతి పంటకు ముందు ఏ ఇతర జాతి పంటలను సాగు చేసి ఉన్నట్లయితే రైజోబియాన్ని వాడుకోవాలి. ద్రవ రూపంలో 10 మిల్లీలీటర్లు లేదంటే పొడి రూపంలో అయితే 20 గ్రాములు కిలో విత్తనానికి కలిపి వాడుకోవచ్చు. విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. ఇక అజిటోబాక్టర్ అనేది పప్పుజాతి పంటలకు మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కలకు కావలసిన హార్మోన్లు, విటమిన్లను ఇది అందిస్తుంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎకరానికి 2 కిలోలు లేదంటే ద్రవ రూపంలో 500 మిల్లీలీటర్లు అజిటోబాక్టర్ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి పంట వేసే ముందు చల్లుకోవాలి. అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశం ఉన్న చోట వేర్లలోకి చొరబడి కూడా జీవిస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉంటుంది. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, అరటి, పొద్దుతిరుగుడు ఇట్లాంటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది పనిచేస్తుంది. ఎకరానికి 2 కిలోలు లేదంటే అజోస్పైరిల్లం 500 మిల్లీలీటర్లను 80 నుండి 100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి వెదజల్లుకోవాలి. అజోల్లా అనే జీవన ఎరువు ఒక్క నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రీయ కార్బనం, పొటాషియాన్ని వరి పైరుకు అందిస్తుంది. ఇది భూమి భౌతిక గుణాలను, భూసారాన్ని పెంపొందిస్తుంది. అవకాశం ఉన్నటువంటి రైతులు దీన్ని పచ్చిరొట్ట ఎరువుగా ఎకరానికి 100 నుండి 150 కిలోల అజోల్లాను దమ్ము చేసిన పొలంలో ముందుగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి పలుచగా నీరు అందించి 2 నుంచి 3 వారాల పాటు పెంచి ఆఖరి దమ్ములు కలిగి

చేసుకున్నట్లయితే దీని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. వరి నాటిన తర్వాత కూడా సుమారు 50 కిలోల అజొల్లాను ఒక ఎకరాలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తీసేస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్ళిపోయి నత్రజని ఇంకా ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తుంది. ఇక భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే వీటిల్లో ఫాస్ఫో బ్యాక్టీరియా, ఫాస్ఫో ఫంగై, ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా, దీన్ని విఏఎం అంటారు, ఇది అందుబాటులో ఉన్నాయి. ఫాస్ఫో బ్యాక్టీరియా అనే జీవన ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మారుస్తుంది. దీన్ని అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయటం కోసం సేంద్రీయ కార్బన్ అవసరమవుతుంది. ఇది మొక్కకు భాస్వరం లభ్యపరచడమే కాకుండా మొక్కలకు కావాల్సిన హార్మోన్లను కూడా సరఫరా చేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఎకరానికి 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్ల ఫాస్ఫో బ్యాక్టీరియాను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో కానీ మొక్క నాటినప్పుడు కానీ సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. వరిలో నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి. నాట్లు వేసిన 2 రోజుల్లోపు కలుపు మందు వాడినట్లయితే ఈ జీవన ఎరువును కలుపు మందు వాడిన 1 వారం రోజుల తర్వాత వేసుకోవాలి. ఇక ఇంకొకటి ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా విఏఎం, ఇది శిలీంధ్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వేళ్లు చొరబడలేని భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకొని పోయి భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, కాపరు, సల్ఫరు, మాంగనీసు, ఇనుము ఇట్లాంటి వాటిని నీటితో సహా అందిస్తుంది. మైకోరైజా వాడిన మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెరగడం మనం గమనించవచ్చు. ఎకరానికి 5 కిలోల జీవన ఎరువును తప్పనిసరిగా మొక్క లేదంటే విత్తనం కింద మాత్రమే పడేటట్లు వేసుకోవాలి. ఇంకొకటి పొటాషియం మొబలైజర్స్, ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియాన్ని అందుబాటులోకి తెస్తాయి. నూనె పంటల్లో దీని ప్రభావం బాగా కనపడుతుంది. ఎకరానికి 2 కిలోలు లేదా 500 మిల్లీలీటర్లు 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి వెదజల్లుకోవాలి. జింక్ సాల్యుబిలైజర్స్ అనేవి వరి, మొక్కజొన్న ఇట్లాంటి పంటల మీద కొంతవరకు ప్రభావం చూపిస్తాయి. మొక్క పెరుగుదలను అభివృద్ధిపరిచే జీవన ఎరువుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ జీవన ఎరువులు వాడేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే జీవన ఎరువు ప్యాకెట్ లేదా డబ్బాను ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్ లేదా డబ్బా మీద ఉన్న గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించుకోవాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు తప్పనిసరిగా 24 నుండి 48 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులను వాడుకోకూడదు. సమర్థవంతంగా పనిచేయటం కోసం నాణ్యత గల సేంద్రీయ ఎరువుతో కలిపి వాడుకోవాలి. సేంద్రీయ ఎరువును జీవన ఎరువుతో కలిపిన వెంటనే పంటకు వాడుకోవచ్చు. ఇక జీవ శిలీంధ్ర నాశనులు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే బయోఫంగిసైడ్స్ అంటారు, వీటిని మనం చూసుకున్నట్లయితే ఇవి జీవమున్నటువంటి శిలీంధ్రము బ్యాక్టీరియా. ఇవి విత్తనం ద్వారా లేదా నేల ద్వారా పంటకు తెగుళ్లను కలగచేసే శిలీంధ్రము ఇంకా బ్యాక్టీరియాని నివారిస్తాయి. ఇందులో ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ముఖ్యమైనవి. ట్రైకోడెర్మా విరిడి అనేది బూజుజాతి చెందిన శిలీంధ్రము. ఇది నేల, విత్తనం ద్వారా వ్యాప్తి చెందే వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా అరికడుతుంది. 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మా విరిడి పొడి మందును 100 లీటర్ల నీటిలో కలిపి పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. అలాగే 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి నీడ ప్రదేశంలో ఉంచి గోనె పట్టాలు కప్పి రోజు నీళ్లు జిలకరిస్తూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే 15 నుండి 20 రోజుల్లో ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రం వృద్ధి చెంది బూజులాగా ఏర్పడుతుంది. దీనిని పొలంలో పంట వేసే సమయంలో వేసినట్లయితే ఈ శిలీంధ్రం పొలం అంతా వ్యాపించి పంటకు హాని చేసే శిలీంధ్రాన్ని నాశనం చేస్తుంది. నేలలో శిలీంధ్ర పదార్థం ఉన్నప్పుడు ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక ఇంకొకటి సోడోమోనాస్ ఫ్లోరసెన్స్, ఇది బ్యాక్టీరియాతో కూడినటువంటిది. దీనిలో ఉన్న శక్తివంతమైన బ్యాక్టీరియా వేరు నుండి కానీ ఆకుల నుండి కానీ మొక్కల కణ వ్యవస్థ ద్వారా మొక్కలోకి ప్రవేశించి మొక్కలోని అన్ని భాగాలకు వ్యాపించి తెగులను సమర్థవంతంగా అరికడుతుంది. వరి పంట మీద వచ్చే అగ్గి తెగులు, పొడ తెగులు, ఎండు తెగులు, ఇంకా ప్రత్తి, మిరప, పసుపు, అరటి, మినుము, పెసర, వేరుశనగ, కంది పంటల్లో వచ్చే ఎండు తెగులు, కుళ్ళు తెగుళ్లను కూడా అరికడుతుంది. 1 కిలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను 50 కిలోల బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను 1 కిలో వరి విత్తనానికి కలిపి ఒక రోజంతా నానబెట్టి మొలక వచ్చిన తర్వాత విత్తుకోవాలి. 10 చదరపు మీటర్ల నీరు నిలిచిన నారుమళ్ళలో 1 కిలో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ను కలిపి 4 వేర్లు ఈ మందు ద్రావణంలో మునిగేటట్లు 30 నిమిషాలు ఉంచి నాట్లు వేసుకోవాలి.

0: 500 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ఒక ఎకరం వరి పంటపై నాటిన 30వ రోజు నుండి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళు లేనట్లయితే ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా వెదురు హస్తకళా ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
1: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్డు నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జెస్ బంగళాలు కావచ్చు, డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం, అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4

0: గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈరోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈరోజు గౌరీదేవిని అటుకుల బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తావాహిని ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. 25 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్ట్రాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణానీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోసరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

చారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

అనేకే శ్రద్ధాళవః గుజరాతస్య ప్రసిద్ధేషు దేవీ మందిరేషు దర్శనార్థం గచ్చంతి. మహోత్సవకాలే సురక్షాం సునిశ్చేతుం గుజరాత ఆరక్షిదళేన రాజ్యస్య 22,000-ధికేషు గరబాస్థలేషు వ్యాపకాః సురక్షావ్యవస్థాః కృతాః సంతి. భవద్భ్యః సర్వేభ్యః నవరాత్ర మహోత్సవస్య హార్దిక్యః శుభకామనాః ఇతి వార్తాః.

ఈ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. డాక్టర్ రామచంద్ర రమేష్ కృష్ణ గారి విశ్లేషణ వినవచ్చు. ఇక అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమం సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట. ఉదయం 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం, శ్రీ కె సద్గురుచరణ్ గారి మృదంగం వింటారు. ఇక 9:35 నమస్తే అమరావతి, 10:00 వార్తావాహిని, అనంతరం రాబోయే అతిథి. ఉదయం 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111. 12:10 ఉభయ కుశలోపరి. మధ్యాహ్నం 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా నవరాత్రి సమ్మోహనం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అంశంపై శ్రీమతి చెల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం. అనంతరం ఆడపిల్లనమ్మ రూపకం వింటారు. రచనా నిర్వహణ శ్రీమతి గుడిపూడి దివ్య. అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం విశేషాలు వింటారు. చివరిగా భక్తి గీతంతో వనితావాణి కార్యక్రమం ముగుస్తుంది. ఇక మధ్యాహ్నం 2:30 బొమ్మరిల్లు బాలల కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మునుగోడు పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమం. ఇక 3:00 వామనుడు నాటకం వింటారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. 4:00 యువలయ. 4:45 నుండి 6:00 వరకు చిత్రగీతాలు వినవచ్చు. 6:30 పల్లెసీమలలో భజనావళి వింటారు. శ్రీ గొల్ల సత్యనారాయణ బృందంచే భజనలు వినవచ్చు. 6:50 చీడపీడల అదుపుకు జీవ నియంత్రణ పద్ధతులు అనే అంశం గురించి వ్యవసాయ సూచనలు వింటారు. ఇక సాయంత్రం 7:15 ప్రాయోజిత కార్యక్రమం ఫార్మ్ టు సిటీ ప్రసారమవుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలికి అయోడిన్ ఉప్పు వాడకం అంశంపై గుంటూరు డిస్టిక్ట్ ల్యామ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నిర్మలాదేవి గారితో ఆర్జే మహాలక్ష్మి పరిచయ సంభాషణ వినవచ్చు. ఇక 7:45 చిత్రగీతాలు. 8:00 దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీసు స్మారకం గురించి రూపకం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో శంకరాచార్య రచన శ్రీ నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగం వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ మీటర్ల నుండి ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

0: గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table, it is to make global governance more democratic, more responsive and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు, అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం OHCHR వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా OHCHR ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ 20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ 20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం 2 జట్లు 1-1 సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈరోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది.

0: ధ్వని వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి విశ్లేషణ వింటారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ.
1: సనాతన ధర్మపు అనంతమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో దేవీ ఉపాసనకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పరమశక్తి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఎక్కడో ఆమె జగజ్జననిగా, ఎక్కడో దుర్గగా, ఎక్కడో కాళిగా, మరెక్కడో లలితాత్రిపుర సుందరిగా ప్రకాశిస్తుంది. అయితే అదే అనంతమైన పరాశక్తి ఒక చిన్న బాలిక రూపాన్ని ధరించి అమాయకమైన చిరునవ్వుతో అపారమైన దివ్య శక్తికి ప్రతిరూపంగా అవతరించిన రూపమే శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. ప్రతి సంవత్సరం శరదృతువులోని ఆశ్వేజమాస శుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని దశమి వరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో వైభవోపేతంగా నిర్వహించుకునే దేవీ శరన్నవరాత్రులలో భాగంగా ఈనాడు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్న కనకదుర్గాదేవి బాలాత్రిపుర సుందరీదేవిగా తమ దివ్య దర్శనాన్ని కటాక్షిస్తారు. బాలా అనే నామంలోనే ఒక అద్భుతమైన తాత్విక రహస్యం దాగి ఉంది. బాల్యమంటే నిర్వలత్వం, నిష్కల్మషత్వం, సహజత్వం, నిర్భయత్వం, కల్మషరహితమైన ఆనందం. కాని ఆ బాల్య రూపంలోనే సమస్త జగత్తును నడిపించే పరాశక్తి అంతర్లీనంగా ఉంటుంది. అందుకే బాలా త్రిపుర సుందరీ రూపం మనకు ఒక మహత్తరమైన సత్యాన్ని బోధిస్తుంది. దైవశక్తి తన మహిమను ప్రదర్శించటానికి ఎల్లప్పుడూ ఉగ్రరూపాన్ని ధరించవలసిన అవసరం లేదు. ఒక బాలిక చిరునవ్వులోనూ అనంతమైన విశ్వశక్తి వెలసి ఉండగలదు. బాలా త్రిపుర సుందరిని, మహాదేవుడైన కామేశ్వరుని మరియు త్రిపుర సుందరి యొక్క కుమార్తెగా చెబుతారు. పద్మపురాణంలో ఈమెను అశోక సుందరీదేవిగా వర్ణించారు. కాని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా బాలా త్రిపుర సుందరిగానే పూజలందుకుంటున్న దేవి ఈమె. బ్రహ్మాండ పురాణంలోని లలితామాహాత్మ్యం తెలుపబడిన 26వ అధ్యాయంలో బాలా త్రిపుర సుందరి వర్ణన మనకు కనపడుతుంది. చతుర్భానుడనే రాక్షసరాజుకు సర్వ సైన్యాధ్యక్షుడైన భాండుడు అనే రాక్షసుని కుమారులు శ్రీ లలితాదేవి మీదకు యుద్ధానికి రాగా ఆమె స్వర్ణకవచం నుండి బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది. ఇతర శక్తిస్వరూపములందరూ ఆమెను ఆరాధిస్తారు. ఆమె బహువిధమైన యుద్ధ కళలో ఆరితీరింది. ఆమె రూపురేఖా విలాసములన్నీ శ్రీ లలితాదేవినే పోలి ఉంటాయి. ఆమె ఎప్పుడూ 9 సంవత్సరముల బాలిక వలెనే ఉంటుంది. అయినప్పటికీ ఆమెకున్న పరిజ్ఞానం అనంతమైనది. ఉదయిస్తున్న సూర్యుని ప్రకాశం వంటి ప్రకాశంతో శోభిల్లుతూ ఉంటుంది. ఆమె శ్రీ లలితాదేవి పాదపీఠం వద్ద నిలిచి ఉంటుంది. భాండుని కుమారులను చూసిన ఆమె కోపంతో వారందరినీ సంహరించాలనే ఉద్దేశ్యంతో శ్రీ లలితాదేవిని ప్రార్థించింది. తల్లి, ఈ భాండుని కుమారులను సంహరించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. వీరితో యుద్ధం చెయ్యాలని నా చేతులు చాలా దురద పెట్టేస్తున్నాయి. నేను చిన్నపిల్లనే, బొమ్మలతో ఆడుకుంటూ సమయం గడిపే వయసే నాది. అయినా వీరితో యుద్ధం చేస్తే అది నాకు మంచి ఉత్సాహాన్నిస్తుంది అని ప్రార్థించగా శ్రీ లలితాదేవి, నీ చేతులు ఎంతో కోమలంగా సున్నితంగా ఉన్నాయి. నువ్వు కేవలం 9 సంవత్సరాల చిన్న బిడ్డవు. ఇప్పుడిప్పుడే నువ్వు యుద్ధ విద్యల్లో

శిక్షణ పొందుతున్నావు. నాకున్న ఒక్కగానొక్క కూతురు వినువు. ఇంత పెద్ద యుద్ధానికి నువ్వు పోవద్దు. మన వద్ద దండిని, మంత్రిని వంటి కోట్లాను కోట్ల శక్తులెందరో ఉన్నారు. వారు యుద్ధ విద్యల్లో ఎంతో నిష్ణాతులు. వారుండగా నువ్వెందుకు ఇలాంటి సాహసం చెయ్యడం అని వారించినప్పటికీ అత్యుత్సాహంతో ఉన్న బాలాత్రిపుర సుందరీదేవి వారితో యుద్ధం చేస్తాను అని పట్టువిడవక ప్రార్థించింది. ఆమెను హృదయానికి హత్తుకున్న శ్రీ లలితాదేవి ఆమెకు యుద్ధం చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. ఆమె తన ఆయుధాల నుండి ఎన్నో ఉత్తమమైన ఆయుధాలు తీసి బాలాత్రిపుర సుందరికిచ్చింది. ఆమె ధనస్సు నుండి తీయబడిన కర్రతో చేయబడిన బంగారు పల్లకిని వందలాది హంసలు మోస్తూ ఉండగా ఆమె పల్లకిని ఎక్కి భాండాసురుని 30 మంది కుమారులతో యుద్ధం చేసి అతి సులభంగా సంహరించి వేసింది. ఆ దేవదేవి యొక్క ఇతర శక్తులకు ఈ రాక్షసులను సంహరించటం చాలా కష్టంగా ఉన్నప్పటికీ బాలాత్రిపుర సుందరీదేవి వారిని అతి సులభంగా సంహరించి వేసింది. భాండాసురుని సైన్యంలో అతని కుమారులు అత్యంత పరాక్రమశాలులుగా నిలిచారు. వారిని ఎదుర్కొనేందుకు బాలా స్వయంగా ముందుకొచ్చింది. తల్లి అయిన లలితాంబికకు సహజంగానే మాతృవాత్సల్యం కలిగింది. ఇంత చిన్న బాలికను యుద్ధానికి పంపడం సముచితమా అనే భావన ఆమె హృదయంలో కలిగింది. కాని బాల వెనుకడుగు వేయలేదు. ఆమె బాల్యం బలహీనత కాదు. ఆమె సౌమ్యత పిరికితనం కాదు. ఆమె చిరునవ్వు శక్తిహీనత కాదు. అది పరాశక్తి యొక్క సహజ స్వరూపం. తల్లి అనుగ్రహంతో దివ్యాయుధాలను ధరించి బాల యుద్ధరంగంలో ప్రవేశించింది. భాండాసురుని కుమారులతో జరిగిన సంగ్రామంలో ఆమె అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించి వారిని సంహరించింది. ఈ సంఘటనను లలితాసహస్రనామంలోని ప్రసిద్ధనామం ఎంతో సుందరంగా సూచిస్తుంది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా అంటే భండాసురుని కుమారులను సంహరించటానికి సిద్ధపడిన బాలాదేవి యొక్క అపారమైన పరాక్రమాన్ని చూసి లలితాదేవి ఆనందించింది అని అర్థం. ఈ ఒక్క నామంలోనే తల్లీ కూతుళ్ల మధ్య ఉన్న దివ్య సంబంధం, శక్తి యొక్క అనంతత్వం, బాలా యొక్క వీరత్వం అన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. ఇది బ్రహ్మాండ పురాణంలో మనకు లభిస్తున్న ఇతివృత్తం. త్రిపుర సుందరి అనే నామానికి అనేక అంతరార్థాలున్నాయి. త్రిపురమనగా 3 పురాలు, 3 లోకాలు, 3 స్థితులు, 3 శక్తులు అని వివిధ రీతులలో వ్యాఖ్యానించబడింది. స్థూలంగా భూ, భువ, స్వహ లోకాలుగా భావించినా తాత్వికంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులుగాను, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులుగాను, సృష్టి, స్థితి లయలుగాను త్రిపురతత్వాన్ని దర్శించవచ్చు. ఈ 3 స్థితులకు అతీతమైన పరమ సౌందర్యమే త్రిపుర సుందరి. బాలాత్రిపుర సుందరి కథను కేవలం ఒక పురాణ యుద్ధ కథగా చూడటం ఆమె మహిమను పరిమితం చేయడమే అవుతుంది. ఆమె అసలు సందేశం మన అంతరంగానికి సంబంధించింది. బాల్యమంటే మనసులో ఇంకా కల్మషం ఏర్పడని స్థితి. అహంకారం, ద్వేషం, అసూయ, భయం, కపటం, స్వార్థం వంటి మలినాలు మనస్సును ఆవరించకముందు ఉండే సహజమైన నిర్మలత్వమే బాలాతత్వం. అందుకే బాలా మనకు చెప్పే ఆధ్యాత్మిక సందేశమేమంటే దైవాన్ని చేరడానికి మనం పెద్దవాళ్లం అవ్వాల్సిన అవసరం లేదు. మన హృదయం బాలుడిలా నిర్మలంగా మారాలి. పాండిత్యం కన్నా పవిత్రత, బాహ్య వైభవం కన్నా అంతఃశుద్ధి, అహంకారం కన్నా శరణాగతి, ఇవే దేవీ మార్గంలో నిజమైన సంపదలు. ఆమె సౌందర్యం కేవలం నేత్రాలకు కనిపించే శరీర సౌందర్యం కాదు. అది సత్యం, శివం, సుందరం అనే పరమతత్వాల సమన్వయం. ఆమె సౌందర్యం విశ్వాన్ని ఆకర్షించే మాధుర్యం. ఆమె కరుణ జీవిని తన అంతరాత్మవైపు నడిపించే శక్తి. ఆమె జ్ఞానం అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి. అదే పరాశక్తి బాల్యరూపంలో దర్శనమిచ్చినప్పుడు ఆమె బాలాత్రిపుర సుందరి. బాలాత్రిపుర సుందరిలో ఉండే ఉత్సాహం, కొత్త ప్రయత్నాలు చేయాలనే సంకల్పం, ఇతరులను ఆకర్షించే అమాయకత్వం, ఇవి మనం జీవితాంతం గుర్తుంచుకోదగిన గొప్ప గుణాలు అని తెలుసుకోవాలి. ఈ మంచి గుణాలు మనల్ని అందరికీ దగ్గర చేస్తాయి. మనకు కీర్తి ప్రతిష్టలు కలుగజేస్తాయి. అందరిలో గౌరవం పెంపొందింపచేస్తాయి. కనుక ఆ దేవిని ఆరాధించి మనందరం అటువంటి గొప్ప గుణాలను పొందాలనే కోరికతో ఈరోజు తల్లిని మనకు ఈ రూపంలో దర్శింపచేస్తాం.

బాల్యం నుండే సమాజంలోని చీకటి కోణాలను చెడును గుర్తించాలని, అవసరమైనప్పుడు దుష్టులకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని బాలాత్రిపుర సుందరీదేవి మనకు ఇచ్చే మహోన్నత సందేశం. లేత గులాబీ రంగు చీరధరించి ముద్దులొలుకు చిన్నారి వలె దర్శనమిచ్చే ఆ తల్లి సౌందర్యం వర్ణనాతీతం. శ్రీవిద్యా సంప్రదాయంలో బాలాత్రిపుర సుందరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బాలా ఉపాసనను అనేక సంప్రదాయాలలో శ్రీవిద్యా మార్గానికి ఒక సుకుమారమైన ప్రవేశద్వారంగా భావిస్తారు. ఆమె మంత్రస్వరూపం ఐం క్లీం సౌః. ఈ మంత్రాక్షరాలు కేవలం ధ్వనులు కావు, శ్రీవిద్యా సాంప్రదాయంలో అవి లోతైన శక్తి తత్వాలకు ప్రతీకలు. ఐం జ్ఞానశక్తిని, క్లీం ఆకర్షణ మరియు ప్రేమతత్వాన్ని, సౌః పరాశక్తి యొక్క సంపూర్ణ చైతన్యాన్ని సూచించే బీజస్వరూపంగా సంప్రదాయంలో భావించబడుతుంది. అందువల్ల బాలా ఉపాసన అనేది కేవలం ఐశ్వర్యం లేదా భౌతిక విజయాన్ని కోరుకునే సాధనగా మాత్రమే చూడకూడదు. దాని అంతిమ ఉద్దేశ్యం చైతన్యాన్ని శుద్ధి చేసి అంతరంగాన్ని దైవీ చైతన్యానికి పాత్రంగా మార్చడం. బాలా త్రిపుర సుందరి కథ మన జీవితానికి కూడా ఒక అద్భుతమైన ఉపమానం. ప్రతి మనిషి అంతరంగంలో ఒక నిర్మలమైన చైతన్యం ఉంది. ప్రపంచ అనుభవాలు, భయాలు, అపజయాలు, కోరికలు, అహంకారం, ఆందోళనలు ఆ నిర్మలత్వాన్ని కప్పివేస్తాయి. కాని అది నశించదు, అది మనలోనే ఉంటుంది. నిశ్శబ్దమైన ధ్యానంలో, భక్తితో పలికే ఒక నామంలో, తల్లిని స్మరించే ఒక కన్నీటి బొట్టులో, స్వార్థరహితమైన ఒక సేవలో, ప్రేమతో పలికే ఒక మాటలో ఆ అంతరంగ బాల మళ్లీ మేల్కొంటుంది. అందుకే బాలాత్రిపుర సుందరిని బయట ఉన్న ఒక దేవతగా మాత్రమే కాకుండా మనలోని నిర్మలమైన దైవ చైతన్యానికి ప్రతీకగా కూడా దర్శించవచ్చు. పురాణంలోని భాండాసురుడు ఒక బాహ్య అసురశక్తికి ప్రతీక. కాని ఆ కథను అంతర్ముఖంగా పరిశీలిస్తే భాండాసురుడు మనలోని అహంకారం, అజ్ఞానం, దురాశ, ద్వేషం, స్వార్థం వంటి శక్తులకు ప్రతీకగా కూడా భావించవచ్చు. భాండాసురుని కుమారులు మనస్సులో పుట్టే అనేక వికృత వాసనలకు ప్రతిరూపాలుగా దర్శించవచ్చు. వాటిని జయించటానికి ఎల్లప్పుడూ బాహ్యబలమే అవసరం లేదు. నిర్మలమైన చైతన్యం, దైవ విశ్వాసం, జ్ఞానం, ధైర్యం, శరణాగతి ఇవే వాటిని జయించే నిజమైన ఆయుధాలు. ఇక్కడే బాలాత్రిపుర సుందరి యొక్క మహత్తరమైన తాత్విక సందేశం వెలుగులోకి వస్తుంది. అంధకారాన్ని తొలగించటానికి అంధకారంతో పోరాడవలసిన అవసరం లేదు, ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. అలాగే మనలోని అజ్ఞానాన్ని నశింపచేయడానికి అపారమైన బాహ్యశక్తి అవసరం లేదు, ఒక చిన్న జ్ఞాన జ్యోతి వెలిగినా అంతరంగం మారిపోతుంది. ఆ జ్ఞానజ్యోతియే బాలా. బాలా త్రిపుర సుందరి లలితాంబిక నుండి వేరైన దేవత కాదు. ఆమె తల్లి యొక్క స్వరూపమే, శక్తి యొక్క స్వరూపమే, పరాశక్తి యొక్క బాల్య ప్రకాశమే. ఒకే చంద్రుడు నీటిలో ప్రతిబింబించినప్పుడు అనేక రూపాలుగా కనిపించినా చంద్రుడొక్కడే. అలాగే పరాశక్తి భక్తుల భావానికి అనుగుణంగా అనేక రూపాలలో దర్శనమిచ్చినా అంతరార్థంలో ఆమె ఒక్కటే. బాలాదేవి అనుగ్రహాన్ని కోరుకునే భక్తుడు కేవలం భౌతిక వరాల కోసం మాత్రమే ప్రార్థించాల్సిన అవసరం లేదు. ఆమెని ఇలా కూడా ప్రార్థించవచ్చు: అమ్మా, నా మనస్సులోని కల్మషాన్ని తొలగించు, నా బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదించు, నా హృదయానికి ప్రేమను ప్రసాదించు, నా సంకల్పానికి ధైర్యాన్ని ప్రసాదించు, నా జీవితానికి ధర్మ మార్గాన్ని చూపు, నా అంతరంగంలో నిద్రిస్తున్న దైవ చైతన్యాన్ని మేల్కొలుపు. ఇలాంటి ప్రార్థనలోనే బాలా ఉపాసన యొక్క అంతరార్థం దాగి ఉంటుంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో బాలాత్రిపుర సుందరిని భక్తులు ఆరాధిస్తున్నారు. నేపాల్లోని డోల్పా ప్రాంతంలో ఉన్న ప్రాచీన బాలాత్రిపుర సుందరి ఆలయం ఆమెకు అంకితమైన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతూ ఉన్నది. డోల్పాలోని ఈ ఆలయం పూర్తిగా బాలాత్రిపుర సుందరికే అంకితం చేయబడిన ఏకైక ఆలయంగా భావించబడుతోంది. దాని చరిత్ర దాదాపు 1000 సంవత్సరాల నాటిదని చెప్పబడుతుంది. అలాగనే తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో కూడా ఆమెకు సంబంధించిన పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఇది బాలాత్రిపుర సుందరి పట్ల కొనసాగుతున్న భక్తి విశ్వాసాలకు ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈరోజు అమ్మవారికి పరమాన్నం నివేదన చేయడం ఎక్కువగా మనకు కనిపించే సాంప్రదాయం. తెలంగాణ ప్రాంతం

0: మొత్తంలో ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ ఉత్సవం నిర్వహిస్తారు. ముద్దపప్పు బెల్లం పాలతో చేసిన ప్రసాదం నివేదిస్తారు. ఐం క్లీం సౌహ్ అనే దివ్యనాదం హృదయంలో ప్రతిధ్వనించినప్పుడు మన అంతరంగంలోని అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగుందుగాక. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి కృపా కటాక్షం ప్రతి హృదయంపైనా ప్రసరించి జ్ఞానం, భక్తి, ధైర్యం, ఆనందం, శాంతి, ఆత్మ చైతన్యాలతో మన జీవితాలను పరిపూర్ణం చేయుగాక. శ్రీ బాలాత్రిపుర సుందరీ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. లలితాంబికాయై నమః. జై దుర్గే, జై జై దుర్గే.
1: మీరింతవరకు దసరా శరన్ నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి విశ్లేషణ విన్నారు. సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. ఇప్పుడు సరస వినోదిని సమస్యాపూర్ణం. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
2: రసజ్ఞులు, సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు, కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను వినండి. కలిగిన వారికిన్ భువినఘంబులున అంటావు చిత్రమేమియో.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్ అంతర్జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని పద్యరచన గావించటం. శ్రీ రాయప్రోలు సీతారామ శర్మ గారు, భీమవరం. ఊరు దీక్షామతి బాలలు పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్ అరే పలురంగంబుల నేర్పరయగ మతి ధైర్య సాహసానేకములన్. శ్రీ కె గీత సుధాకర్ గారు, కౌలుకుంట్ల, కడప జిల్లా. సరస వినోదిని ఎందున సరసముగా కవితలల్లు సాధ్వీమణులున్ విరిసిరి బాల్యము నుండి పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీమతి ముక్తేవి మంజరి మాధురి గారు, మచిలీపట్నం. వరెవా అనంగ వైద్యము పరిపాలన సైనికాది పలురంగములన్ పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్ వనితల పాటవ మదిరెన్. శ్రీ మంకు మధు హరికృష్ణ గారు, కొప్పర్రు. సురిచిర విద్యలుగరచిరి బిరబిర సాగిరి వడిన అభివృద్ధి పదంబున్ మురిపెమున బాలలే మరి పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీ కూచిపట శ్రీరామచంద్రమూర్తి గారు, యాకమూరు. మరుపెరగని మతిమంతులు గురువుల సన్నిధిని విద్య కుదురుగనేర్చున్ తరుగదు బాలికల పటిమా పరిణితమూర్తులు. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు, కొడాలి. నర

భక్తులు, శ్రీమతి టి లక్ష్మీకృష్ణ గారు హైదరాబాద్. గరిమను చూపుచు బాలలు వరిష్ఠులు ప్రతిభలరగవర్ధిలు వారల్ చరితకు మెరుగులు దిద్దుచు పరిణితమూర్తులు. శ్రీమతి చావల విజయ్ గారు సిడ్నీ ఆస్ట్రేలియా. ఝరి కథ బాలిక అమరును మెరయును ఏ పాయలోను మేలును కూర్చుం చరితను విద్యలు నేర్చిన పరిణితమూర్తులు. సాహితీశ్రీ జయలక్ష్మి పిరాట్ల గారు హైదరాబాద్.

పరికింపంగన్. శ్రీ సుబ్రహ్మణ్యం పి గారు హైదరాబాద్. తరగతి చదువుల పోటీ పరీక్షలన మెరుగు చిందు ఫలితములు పొందు రచన గల్గిన పడచులు పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీమతి శారదా మంచిరాజు గారు విజయవాడ. కరుణామూర్తులు ఎందరో శిరోమణులుగా వెలిగిరిట శ్రీరత్నములై వరమైరి వారు ప్రగతికి పరిణితమూర్తులు. శ్రీమతి నండూరు సుందరి నాగమణి గారు భాగ్యనగరం. ధరణిని శిరులో బాలలు తరచగ జ్ఞానాంబుధికడు తపనను కలిగిన్ సరగుణ విద్యలనే దిగెడు పరిణితమూర్తులు. శ్రీమాన్ పరాశ్రం శ్రీనివాసాచార్యులు గారు నర్సరావుపేట.

శ్రీ వేగరాజ సాయివర ప్రసాద్ గారు హైదరాబాద్. నెరవుగా సమగ్ర శిక్షణ సరణిగా బాలికల జేయ సంసిద్ధులుగా వరలుదురన్ని విషయముల పరిణితమూర్తులు. శ్రీమతి నిడదవోలు నాగవల్లి గారు తణుకు. గిరివలె ఉన్నతమందుచు సరియవ్వరు లేరటంచు జాగృతి నందన్ సిరి చిహ్నపు బాలికలే పరిణితమూర్తులు. శ్రీమతి మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. సరి

పంచం శ్రీమతి సింహాద్రి వాణి గారు విజయవాడ. సురుచిర ప్రజ్ఞను చాటెడు వరపుత్రి కల కనిపించు వనితలు మాతల్ విరియగజేయగ ప్రతిభను పరిణితమూర్తులు. శ్రీ నుదురుపాటి వెంకట సుబ్రహ్మణ్యం గారు గుడివాడ. చరితను నిలచిరి ఛానలు దురితములన్నీయో సహించి ధూర్తుల తోడం హరిణేక్షలగు బాలలు పరిణితమూర్తులు. డాక్టర్ రామడుగ వెంకటేశ్వర శర్మ గారు, హైదరాబాద్.

ప్రణితమూర్తులు. శ్రీ నడిమింటి మార్కండేశ్వరం గారు, విశాఖపట్నం. కురిపించు ప్రేమసుధనే సరిదీర్చు పడచుల వెతలు శాశ్వత రూపున్, చెరపకు వారే భావికి పరిణితమూర్తులు. శ్రీ కశిశ్రీ గారు, రాయపేట. తిరచి

దుస్తులు. శ్రీమతి పల్లావజ్జల వెంకట శైలజ గారు, విజయవాడ. మురిపెముతోడను పెంచగ మర్యాదను పెంచి సతము మాతా పితలన్ తరియింపజేయు సుతలే పరిణితమూర్తులు. శ్రీ సూర్య గండ్రకోట, హైదరాబాద్. సిరిగను ఇంటను వెలసియు

మూర్తులు. శ్రీ రాకుమార్ గారు గోదావరి ఖని. పరమేష్టి జాత కసిరిణి సరస్వతి నొసంగు మహిత చదువుల తోడన్ చరితగలుగు బాలికలే పరిణిత మూర్తులు. శ్రీమతి టి మైత్రేయ కుమారి గారు అమలాపురం. ధరణే రంగం వందున అరయంగా ఆడపిల్లలందరు గెలువన్ మరి వారే సుఖవీంద్ర పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీ మంకు శ్రీని గారు కొప్పర్రు. మర్యాదకు ఠావుల్ సత్వర బుద్ధి వికాసమునకు వారధులెన్నన్ చిరకీర్తులు బాలికలే పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. డాక్టర్ దీవి శ్రీనివాసాచార్యులు గారు మంగళగిరి. పరిచితి బాలికెక్కడ కొర కొర చూపులు చదువులు కోర్కెల్ పనులు చరవాణీకృత బాధల పరిణితమూర్తులు. శ్రీ కాగిత నరేంద్ర గారు విజయవాడ. కరుణకు మూలము వారే సరసాత్మకమైన జ్ఞాన సరణికి వారే గురుతులు బాలికలే కదా పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు బెంగళూరు.

సాధించిరిలన్. శ్రీ చెవటం శ్రీనివాసరావు గారు, భీమవరం. చరితను మార్చునుగద దినకరుని గతిని మార్చు తలపు కలిగిన క్షణమున్ తరుణులు తరుణులే సాటియౌ పరిణితమూర్తులు. శ్రీ తోలేటి పార్థసారథి గారు, నరసాపురం. తురగంబుల వేగముతో స్థిరమౌ జ్ఞానంబునంది తిమిరము తరుమన్ చిరునవ్వుల బాలికలే పరిణితమూర్తులు. శ్రీ భానుగారు, విశాఖపట్నం.

భక్తులు. శ్రీ పప్పు లక్ష్మణ శాస్త్రి గారు, కాజులూరు. గరిమపు విద్య వినయము నిరతము పని పాటలందు నేర్పున వెలుగన్ విరిసినది బాలికలే పరిణిత మూర్తులు. శ్రీమతి పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం, ఖమ్మం జిల్లా.

గుర్తులు. శ్రీ సత్యనారాయణ బులిశెట్టి గారు, హైదరాబాద్. విరివిగా జరిగేడు కృత్యములు సరికావని నెరుకసేయు సమయస్ఫూర్తిం, జరుపరే బాలికల దినము పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. పద్మజాపస్మృతి గారు, హైదరాబాద్.

మూర్తులు. శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారు తెనాలి. వరధైర్యము శౌర్యముతో మరి నేటికి సకల రంగమాని తలగుచున్ వరలగ.

భక్తులు. శ్రీ ఏ సీతారామాంజనేయ మూర్తి గారు, నరసాపురం. ఇరవుగా పుత్రుల కంటెను సరగున పుత్రికలే కొన్ని సమయములందున్ దరిజేరి సాంత్వనంబిడు పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా.

భక్తులు. శ్రీ అమాచరా శ్రీరంగశేషయ్య గారు హైదరాబాద్. శిరివరమీయగ కరుణను విరిబాలవల చెలువున వెలసిరియలలో తరుణుల సృష్టికి మూలము పరిణితమూర్తులు. శ్రీ పుష్యమి గారు హైదరాబాద్.

మూర్తులు. శ్రీ పశుమతి భగవంతం గారు, పెదప్రోలు, కృష్ణా జిల్లా. వరమది సంతులు గలుగగ వరమే ఘనమగుతనూజ వరదుడొసగిన సరసిజ సములిల వనితలే పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీమతి వివి కామేశ్వర్ గారు, డాలస్. సరి అయిన బాటన నడిపి నరులకు ధీటుగను గెలుచు నారి గమలచన్ కరుణను బ్రతికించదరిక పరిణితమూర్తులు. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడు గారు, కడప. ధరణినెవరెస్టు నెక్కియు భరతావని మెచ్చ పూర్ణ పడసెను కీర్తిన్ గరిమన్ బాలికలెందరో పరిణితమూర్తులు. శ్రీ పులిపాక వెంకట లక్ష్మీకాంతరావు గారు, భాగ్యనగరం. పరమేశుని సతి పార్వతి వరమొసగిన కలుగు చుంద్రు బాలికలింటన్ సిరియంశలుగా వెలసిన పరిణితమూర్తులు. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్.

భక్తులు. శ్రీ బొందు మృత్యుంజయ గారు, భాగ్యనగరం. విరిసిన జాజుల సరళిని మురిపెముతోడను దుహితల ముదితలు పెంచన్ మెరిసెను కన్నులు మిలమిల పరిణితమూర్తులు. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. సిరియే పుత్రిక జగతిని వరమోధర ఆడపిల్ల వైభవలక్ష్మ్యౌ సురిచిర సుతలే గృహమున పరిణితమూర్తులు వసుధను పరికింపంగన్. శ్రీ కే ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. వరం

ఇట్లే పూరణలు పంపిన వారు శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు ఏలూరు, మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారిపల్లె, శ్రీ కెఎస్ గురుమూర్తి గారు హైదరాబాద్, ఆకుల శాంతిభూషణ్ గారు వనపర్తి, కె రాజేశ్వర గారు అనంతసాగరం నెల్లూరు జిల్లా, కెఎస్ఎన్ ప్రసాద్ గారు బద్వేలు, శ్రీ వసుద గారు గుడివాడ, వంగివరుపు వీర రాఘవాచారి గారు గుడివాడ కృష్ణా జిల్లా, జమ్ము రామనాయుడు గారు చీపురుపల్లి, మీనాక్షి శ్రీనివాస్ గారు హైదరాబాద్, ములుగు లక్ష్మీ మైథిలి గారు నెల్లూరు, సోమంచి పురుషోత్తం గారు తణుకు, శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు, శ్రీమతి తులాల సవరమ భవానీ గారు అరసవెల్లి, సోమంచి హురు

విలేక్ గారు బెంగళూరు, శ్రీమతి యశోధర్రావు హోస్టస్ అమెరికా, ఎల్లనరాజు దుర్గాప్రసాదరావు గారు నెల్లూరు, వాణి చీరాల గారు కాలిఫోర్నియా, శ్రీనివాసుల శ్రీదేవి గారు గుజ్జనగుండ, శ్రీమాన్ ఏవై వేణుగోపాల్ గారు పెదపుడి, కుమారశ్రీ వేదత్రేయ గారు బెంగళూరు, కామరాజు సుధాకర్ గారు బెంగళూరు, కె ఈశ్వరప్ప గారు ఆలూరు, తుమ్లూరు శేషశాస్త్రి గారు సత్య యోగాశ్రమం హైదరాబాద్, దొంతాభక్తం రామనాగేశ్వరరావు గారు భీమవరం, చింతలపాటి పూర్ణచంద్రరావు గారు కూచిపూడి, దినవహి సత్యవతి గారు గుంటూరు, వల్లభాపురపు కృష్ణ కిషోర్ గారు గుడివాడ, ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి, ఎం భాస్కర్ గారు యనమల కుదురు, ఆర్వి రమణమూర్తి గారు ఖమ్మం, బట్టిప్రోలు సత్యనారాయణ గారు నరసాపురం, బిఎల్ నరసింహం గారు నరసాపురం, లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చ గారు గుంటూరు, కె సులోచన గారు అశోక సిద్ధాపుర కర్ణాటక, కుమార్ సి హరిత గారు గండిగుంట కృష్ణా జిల్లా, భాగవతుల పద్మావతి గారు రుస్తుంబాద, రేవతి శ్రీనివాస్ గారు సూరత్, సంపత్ హేమంత్ ప్రతీక్ గారులు విశాఖపట్నం, రాయప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం, కుమార్ ఎన్ వాగ్దేవి గారు నిడదవోలు, వై చంద్రవర్ధమాన్ రెడ్డి మామిళ్లపల్లి పొన్నూరు మండలం, బొల్లాపురాడు వెంకట దత్తాత్రేయులు గారు చౌటపల్లి, బి కల్పన గారు విజయవాడ, సిహెచ్ మాధవీలత గునుపూడి పశ్చిమ గోదావరి జిల్లా, భాగవతుల సాయికృష్ణ గారు యలమంచిలి, మంకు సుమతి నాగేంద్ర గారు కొప్పర్రు, భాగవతుల శ్రీశాఖ్య శ్రీవరేణ్య గారులు యలమంచిలి, పొడపట్లగల్లి మహాలక్ష్మి గారు పూలపల్లి, చింతలపాటి అయ్యచ్చి గారు ఏలూరు, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. కలిగిన వారికి భువి నగంబులునంటవు చిత్రమేమియో, కలిగిన వారికిన్

0: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ఉదయరేఖలు కార్యక్రమంలో సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానంద శర్మ.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ఈ మాసపు పాట పల్లవి కాదనరాధ. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం మరియు గానం శ్రీ మల్లాది సూరిబాబు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కలిశారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక రాజకీయాలు, రాబోయే ఎన్నికలపై చర్చించారు. గత రెండేళ్ల అభివృద్ది పనుల పుస్తకాన్ని అందించగా ఎంపీని లోకేష్ అభినందించారు. ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు. ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా జేసీ మొక్కనాటి పర్యాటక ప్రాంతాల వివరాలతో రూపొందించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. నూజివీడులో సేవా సంకల్ప అభియాన్లో మొక్కలు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నాటారు. నూజివీడు న్యూ ఎంప్లాయీస్ కాలనీలోని ఎన్టీఆర్ పార్కులో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా సేవా మేరా యోగ్ దాన్ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవలను కొనియాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని ప్రాణాలు కాపాడాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. పోలీసు కేసులు, కోర్టుల భయంతో సహాయం చేయటానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. బాధితులకు సాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం, గుడ్ శామరిటన్ అవార్డు అందిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జూమ్ సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కామవరపుకోటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో పోషణ్ మాసం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించి చిరుధాన్యాల ఆహారం, బాలామృతం నమూనాలను అభినందించారు. తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రైతులందరికీ 2027 మార్చి నాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. దెందులూరు మండలం సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. 13 భద్రతా ఫీచర్లతో ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేపట్టి 24 గంటల్లోనే నగదు రవాణా ఛార్జీలు చెల్లిస్తామన్నారు. అలాగే కిలో 48 రూపాయలకే కర్నూలు సోనా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం వడ్లమానులో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొక్కలు నాటి రైతులకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం దిగుబడిలో దేశంలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. హెక్టారుకు 4 ఏళ్లలో 71,000 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో 4 ఏడాది నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం వింటారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ముందుగా సీతమ్మ మాయమ్మ వసంతరాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం వింటున్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. చివరిగా వాసుదేవయ్యని కళ్యాణి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన.

మీరు ఇంతవరకు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణా వాయిద్యం విన్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. మరి కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వినేద్దాం. అంతకంటే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
4: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के CP ग्राम्स पोर्टल पर समाधान दीदी.
3: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपके

0: बात सुनती और समझती है। आपको बस अपनी शिकायत को बोलना है। समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुंचाती है।
1: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें।
0: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: ముందుగా వినబోతున్న పాట స్వాతి కిరణం. ఈ చిత్రం కోసం వాణి జయరామ్ ఆలపించిన సిరివెన్నెల గీతం వింటున్నారు.

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఇంకా రమ్యా బెహ్రా మోహన ఆలపించిన రామజోగ శాస్త్ర గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు మిక్కీజే మేయర్.

0: తర్వాత వినబోయే పాట గీత గోవిందం చిత్రం కోసం శ్రీ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపీ సుందర్.
1: పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడువుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: మీరు విన్న పాటతో ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని యశోభూమిలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, డిజిటల్ ఇండియా కార్యక్రమం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక కీలక ప్రయత్నంగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి జిల్లాకు 5G కనెక్టివిటీ చేరిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G సేవలను అందిస్తున్న 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. సాంకేతికత అనేది డిజిటల్ అంతరాన్ని తగ్గించి కేవలం వనరులు ఉన్న కొద్దిమందికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: బీతే వర్షో మే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కే మాధ్యమ్ సే బహుత్ కుచ్ హాసిల్ కియా హై. హమారే సామ్నే వికసిత్ భారత్ కా ఏక్ విరాట్ సంకల్ప హై. ఇస్కే లియే హమే అప్నే ప్రయాసో కో నిరంతర వ్యాపక కర్తే రహనా హై. హమే IMC కో ఏక్ ఐసా ప్లాట్ఫామ్ బనానా హై జో టెక్నోలోజీ, రీసెర్చ్, ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఐడియా కా ఏక్ జంక్షన్ బన్ సకే.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో బుధవారం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజల విశ్వాసం, లక్షలాది మంది కార్యకర్తల అంకిత భావమే తనకు గొప్ప శక్తి వనరులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు దేశంలోని ప్రతి పౌరుడికి పరిష్కారాలు అందించడంపై దృష్టి సారించాయని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో దేశ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో సేవ చేసేందుకు మరింత శక్తి, ఉత్సాహాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు. గత 25 ఏళ్లుగా ప్రజల నుంచి పొందిన విశ్వాసం, లభించిన అనుభవం తనకు విలువైన సంపద అని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: 7 अक्टूबर 2001 को जब मैंने गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी तब सोचा नहीं था कि कभी ये पड़ाव भी आएगा आज मुझे हेड ऑफ द गवर्नमेंट के तौर पर निरंतर सेवा करते हुए 25 वर्ष पूरे हो गए। ये जनता जनार्दन के निरंतर आशीर्वाद का परिणाम है.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పింఛన్దారులు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పరిపాలనా విభాగం ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పింఛన్ సంబంధిత సేవల్లో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పింఛన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమ మంగళవారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ తీర ప్రాంత రక్షణలో నౌకాదళ సిబ్బంది సేవలు కీలకమని అన్నారు. మంగళవారం విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో నిర్మించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రాజ్నాథ్ సింగ్ జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లీప్ వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్మాణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్కు సముద్రం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ సముద్రానికి కీలక స్థానం ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
3: आज हिंदुस्तान शिपयार्ड लिमिटेड में हम जहाज बनाने के साथ साथ भारत की मैरिटाइम पावर के भविष्य की फाउंडेशन को और अधिक मजबूत कर रहे हैं. साथियों, भारत का मैरिटाइम सेक्टर दुनिया के लिए यह कोई नया नहीं है. प्राचीन काल से ही भारत का समुद्र से बहुत ही गहरा संबंध रहा है. लोथल के प्राचीन बंदरगाह से लेकर चोल साम्राज्य की मैरिटाइम ट्रेडिशंस तक भारत ने समुद्री व्यापार, नेविगेशन और मैरिटाइम कनेक्टिविटी में महत्वपूर्ण अपनी भूमिका निभाई है. हमारे लिए समुद्र व्यापार के साथ साथ हमारी समृद्धि यानी हमारी प्रॉस्पेरिटी, हमारी सिक्योरिटी, हमारी संस्कृति और हमारी सिविलाइजेशन का भी एक अभिन्न हिस्सा रहा है.
2: ఢిల్లీలో సోమవారం జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి థోకన్ సాహు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పరస్పరం ముడిపడి ఉన్నాయని భారత్ ప్రపంచానికి నిరూపించిందని అన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం తన విధానాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగరాలు, గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని వివరించారు. ఈ సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది.
0: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గురువారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిర్మలా సీతారామన్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, వస్తుసేవల పన్ను జీఎస్టీ కింద అరెస్టుకు సంబంధించిన నిబంధనలను తొలగించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసిందని చెప్పారు. అలాగే సాధారణ జరిమానాను 25,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు తగ్గించాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్లకు మరింత విస్తృత అర్హత కల్పించడంతో పాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్, అనుసరణ ప్రక్రియలను మరింత సరళీకృతం చేయాలని మండలి మండలి సూచించింది.

0: లేదని చెప్పారు. జీఎస్టీ స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత జీఎస్టీ రేట్ల నిర్మాణం ఖరారైందని పేర్కొన్నారు. నోటీసులు, తదుపరి చర్యలకు సంబంధించి జీఎస్టీ మండలి ఉమ్మడి ప్రమాణాలను సిఫార్సు చేసిందని ఆర్థిక మంత్రి తెలియజేస్తూ,
1: GST Council today has recommended common standards for notices and proceedings and no notices below the prescribed monetary threshold of 10,000 rupees, including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
2: Vikasit Bharat Guarantee for Rojgar and Ajivika Mission Grameen వీబీ జీరామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల విధానంలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గతంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% అధికమని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ పనులను జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి అవసరమైన మౌలిక వస్తులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో విపత్తుల సన్నద్ధత అనే 4 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక వస్తుల వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో మంగళవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నామని చెప్పారు. అలాగే దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
2: 25 ఏళ్ల ప్రజాపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి చెందిన వివిధ కీలక ప్రాజెక్టులు, వ్యవసాయం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదల రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు తాజా నివేదికతో పాటు గోదావరి, కావేరీ నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో 53% లోటు వర్షపాతం నమోదైందని, ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని ముఖ్యమంత్రి వివరించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు.
0: దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ బుధవారం కీలక పాలసీ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.5% చేరింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు కొనసాగుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించిన ఆర్బీఐ 2025లో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించింది. ద్వైమాసిక ద్రవ్య ప్రపత విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య ప్రపత విధాన కమిటీ ఎంపీపీ పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడిస్తూ,
4: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by a majority of 4-2.
2: భారత వాయుసేన

0: సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా సేవలందించారు.
1: ఏఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి, సామాన్యులకు జరుగుతున్న లబ్ది అనే అంశాలపై ప్రచురితమైన ప్రపంచ అభివృద్ధి నివేదిక 2026ను కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కృత్రిమ మీద ఏఐ నియంత్రణకు త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఏఐ సేఫ్టీ, డీప్ ఫేక్లు, మానవీయ కోణం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో సంప్రదింపుల పత్రం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఏఐ ప్రయోజనాలు అందేలా చూడటంతో పాటు డీప్ ఫేక్ వంటి హానికరమైన వినియోగాల నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరాన్ని కూడా ఆ పత్రం ప్రస్తావిస్తుందని చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం ద్వారా సమాజానికి సాంకేతికత నుంచి మరిన్ని ప్రయోజనాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
0: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ సైనిక్ భీ అనే నినాదానికి టెరిటోరియల్ ఆర్మీ సేవలు స్ఫూర్తినిస్తున్నాయని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. పౌరులు అసాధారణ నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సంకల్పానికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిరూపమని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, దేశ నిర్మాణం వరకు ఆర్మీ సిబ్బంది ధైర్యం, అంకితభావం, నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
1: పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పారిశుద్ధ్య పరిస్థితులు, మంచినీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
2: డంపింగ్ యార్డులకు సంబంధించి 12వ వార్డు, అదేవిధంగా ఎడ్ల బజార్ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో మొత్తం క్లియర్ చేసుకుని భవిష్యత్తులో మళ్లీ పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో 5 కోట్ల రూపాయలతోటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొక 40-50 వేల మెట్రిక్ టన్నులు ఉంది, అది కూడా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసాం. అది కూడా 3-4 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేటువంటి పరిస్థితులు. తడిపొడి చెత్త సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి, శానిటేషన్ వ్యవస్థని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇక ఇప్పుడు విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ వేకువజామున శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ శరన్నవరాత్రి మహోత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేశామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ తెలిపారు. సామాన్య భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యత అనే లక్ష్యంతో క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈసారి ఏర్పాట్లు చేసినట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లను రద్దు చేసింది. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులందరికీ వేగవంతమైన ఉచిత దర్శనం కల్పించబడుతుంది. ఈరోజు ఉదయం స్నపనాభిషేకం, అలంకార పూజలు ముగిసిన అనంతరం 8 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించబడుతోంది. ఇక మిగిలిన రోజులు అంటే రేపటి నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతాయి. అమ్మవారి దర్శనం కొరకు భక్తులు వినాయక ఆలయం నుండి క్యూలైన్ ద్వారా వచ్చి దర్శనం అనంతరం కనకదుర్గ నగర్ మీదుగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఉచిత పాదరక్షల స్టాండ్స్, లగేజ్ భద్రపరిచే ప్రదేశాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అధికారిక పోర్టల్ ద్వారా 1000 రూపాయల టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే బంగారు వాకిలి ముఖమండపం నుండి దర్శనం కల్పించబడుతుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి, ట్రస్ట్ బోర్డు సభ్యుల సిఫార్సుల ద్వారా అనుమతించబడే వారికి కూడా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యలోనే బంగారు వాకిలి దర్శనం అనుమతించబడుతుంది. ఇక ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చి స్వయంగా విచ్చేసే ప్రముఖులకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, రాత్రి 7 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యేక దర్శనం కేటాయించబడింది. ఈ ప్రోటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పించే క్రమంలో సామాన్య భక్తుల ఉచిత క్యూలైన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకుండా క్యూలైన్లలో రద్దీ ప్రవాహం

ప్రవాహం నిరంతరం సాగేలా ఆలయ అధికారులు పూర్తి సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తుల అవగాహన కొరకు 1,000 రూపాయల ప్రత్యేక ముఖమంటప దర్శన మార్గం అని సూచించే స్పష్టమైన సైన్ బోర్డులను ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేశారు. క్యూలైన్ మొత్తం మీద ఎంత దూరంలో ఉన్నారు, మరుగుదొడ్లు, మంచినీటి కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయన్న సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. 1,000 రూపాయల టికెట్లు కలిగిన భక్తులను వారి స్లాట్ సమయాలకు అనుగుణంగా ఉదయం 5 గంటల నుండి కుమ్మర్పాలెం సెంటర్ నుండి కొండపై గల ఓం టర్నింగ్ వరకు దేవస్థానం ప్రత్యేక బస్సుల ద్వారా ఉచితంగా చేరవేస్తారు. తిరుగు ప్రయాణానికి సంబంధించి దర్శనం ముగిసిన అనంతరం భక్తులు రథం సెంటర్ ఫ్లైఓవర్ కింద గల ఫుట్ బ్రిడ్జ్ మీదుగా కాలువ ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ నుండి కుమ్మర్పాలెం చేరుకోవడానికి నిరంతరాయంగా తిరుగు ప్రయాణ బస్సులను సిద్దంగా ఉంచారు. ఇక ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అందులో తొలి రోజైన ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమును పురస్కరించుకుని శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక రేపు శుద్ధ విధియ సోమవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలోను, ఆ మరుసటి రోజు మంగళవారం శుద్ధ తదియ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. 14వ తేదీ శుద్ధ చవితి బుధవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలోను, శుద్ధ పంచమి 15వ తేదీ గురువారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక శుక్రవారం 16వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా 17వ తేదీ శుద్ధ సప్తమి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు కనిపిస్తారు. ఇక 18వ తేదీ దుర్గాష్టమి ఆదివారం నాడు శ్రీ దుర్గాదేవి అలంకారంలోను, 19వ తేదీ సోమవారం శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలోను, 20వ తేదీ చివరి రోజు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉపాలయమైన శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామివారి ఆలయంలోనూ ఇవే అలంకారాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక 5,116 రూపాయల ప్రత్యేక కట్కమాలార్చన పూజ నూతన పూజా మండపంలో రేపటి నుండి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు ఇద్దరికి ప్రవేశం కల్పించబడుతుంది. అలాగే 3,000 రూపాయల ప్రత్యేక కుంకుమార్చన పూజ ప్రతిరోజు 2 విడతల్లో జరుగుతుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కూడా ఈ ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరుగుతాయి. వీటికి కూడా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. ఇక 3,000 రూపాయల ప్రత్యేక శ్రీచక్ర నవావర్ణార్చన పూజ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుంది. ఇద్దరికి మాత్రమే ప్రవేశం. అలాగే 4,000 రూపాయల ప్రత్యేక చండీ యాగము యాగశాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కలస ప్రతిష్ట సమయం ఉదయం 9 గంటలకు ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. ఇక పరోక్ష పూజలకు సంబంధించి ఇంటి వద్ద నుంచే పాల్గొనేలా రోజుకు 1,500 రూపాయల చొప్పున మొత్తం 10 రోజులకు గాను 11,116 రూపాయలుగా నిర్ణయించారు. ప్రసాదాలు పోస్టు ద్వారా అందుతాయి. బుకింగ్ కొరకు వాట్సాప్ నంబర్ 9552300009 అందుబాటులో ఉంటుంది. ఈ శరన్నవరాత్రుల కోసం వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రభుత్వ శాఖల సమన్వయంతో రద్దీని తగ్గించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వినాయక గుడి నుండి 1,650 మీటర్ల పొడవున క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే సీతమ్మవారి పాదాలు మున్సిపల్ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద రైల్వే స్థలంలోనూ 70 కంపార్ట్మెంట్లతో 18,000 మంది వేచి ఉండేలా 3 హోల్డింగ్ కేంద్రాలను నిర్మించారు. ఇక నూతన అన్నదాన భవనంలో రోజుకు 15,000 మందికి పైగా అల్పాహారం, శుచికరమైన నిరంతరం భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 18 కౌంటర్లు, లడ్డూ ఏటీఎంల ద్వారా 60 లక్షల లడ్డూ ప్రసాదాలు పంపిణీకి సైతం సిద్దం చేశారు. అదేవిధంగా 54 ప్రాంతాల్లో తాగునీరు, 370 మరుగుదొడ్లు, 600 జల్లు స్నానాలు షవర్లను ఏర్పాటు చేశారు. కొండపైకి అనుమతి లేని ప్రైవేటు వాహనాలు రాకుండా బూమ్ బ్యారియర్లు, ఫేషియల్ రికగ్నైజేషన్, క్యూఆర్ స్కానింగ్ తనిఖీలుంటాయి. 5,000 మందికి పైగా సిబ్బంది 3 షిఫ్టుల్లోనూ 24 గంటల పాటు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా దర్శన సమాచారం, క్యూలైన్ అప్డేట్లను మైకుల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆలయ ఆచారం ప్రకారం నైవేద్య సమయాల్లో దర్శనాలు నిలిపివేసే సమాచారాన్ని ముందే మైకుల ద్వారా తెలియజేస్తారు. ఉదయం 3 గంటల నుండి 3:15 వరకు బాలభోగ నివేదన ఉంటుందని, ఇక ఉదయం 6 గంటల నుండి 6:15 వరకు ప్రాతకాల చిత్రాన్న నివేదన ఉంటుందని, 10:30 నుంచి 10:45 వరకు రాజభోగ నివేదన, మధ్యాహ్నం 12 గంటల నుండి 12:15 వరకు పంచభోగ నివేదన ఉంటుందని, సాయంత్రం 4 గంటల నుండి 4:15 వరకు విశేష భోగ నివేదన ఉంటుందని, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు మహానివేదన, పంచహారతులుంటాయని ఆలయ అధికారులు తెలియజేశారు. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు భారత రాష్టపతి ద్రౌపది ముర్ము 14వ తేదీ బుధవారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక శుక్రవారం 16వ తేదీ మూలా నక్షత్రం రోజున సాయంత్రం 4:30 నుండి 5:30 మధ్య రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్తారు.

పత్రాలు సమర్పిస్తారు ప్రభుత్వం తరపున. ఆ రోజు ఆర్జిత సేవలు సర్కార్ వారి సేవగా మాత్రమే జరుగుతాయి, భక్తులు వర్చువల్ గా వీక్షించవచ్చు. ఇక 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు అర్చక సభ, 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేద విద్యుత్ సభ, పండిత సత్కారాలు జరుగుతాయి. ఇక ఆఖరి రోజైన 20వ తేదీ విజయదశమి రోజు ఉదయాన్న మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పవిత్ర కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇప్పటివరకు మీరు విజయవాడ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 రావోయే అతిథి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. మరి ముందుగా వినబోతున్న పాట నిన్ను కోరి. ఈ చిత్రం కోసం కార్తీక్ ఇంకా చిన్మయ్య ఆల్పించిన గీతం, సంగీతం గోపీసుందర్.

తర్వాత వినబోయే పాట అనువంశీ కథ. ఈ చిత్రం కోసం ధనుంజయ్ ఇంకా ఎంఎం శ్రీలేఖ ఆలపించిన కందికట్ల రామకృష్ణ గీతం, సంగీతం రమేష్ ముఖ్యరావు.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట RX100 చిత్రం కోసం హరిచరణ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం చైతన్య భరద్వాజ్.

మీరు విన్న పాట హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రం నుండి అల్ఫాన్స్ జోసఫ్ ఆలపించిన శ్రీమణి గీతం విన్నారు. సంగీతాన్ని అందించినవారు దేవిశ్రీ ప్రసాద్. మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మరి మనం ఉన్నాం రాబోయే అతిథి కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట ఏంటంటే F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ చిత్రం నుండి హరిహరసుదన్ ఆలపించిన శ్రీమణి గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఈ వారం ప్రసారమైన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాల మాలిక. మరి ఉభయకుశలోపరికి స్వాగతం.
1: స్వాగతం.
0: మరి ఈరోజు ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు రాశారు కార్యక్రమాల మీద అనేది చూద్దాం. ముందుగా ఉభయకుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. రేడియో సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక రేడియోలో ప్రతి ఒక్క కార్యక్రమం మిస్ అవ్వకుండా వింటాం, కానీ ఒక్కటే మాకు తీరని లోటు, పసిడి పంటల కార్యక్రమం లేదు, దయచేసి కార్యక్రమాన్ని పునః ప్రసారం చేయండి అంటూ రాస్తున్నారు ధూళిపాళ్ళ నుంచి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఓకే అండి, ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. మరి ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణిలో ప్రసారం చేస్తున్న ప్రతిరోజు దేశభక్తి గీతం చాలా బాగా నచ్చింది అంటున్నారు. అలాగే భక్తి రంజన్లో 6:10 మంగళవారం నాటి హనుమాన్ భక్తి గీతాలు చాలా బాగున్నాయని రాస్తున్నారు. అలాగే ఉదయ రేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యంలో మంచి విలువైన సమాచారం మాకు అందుతుంది ఈ కార్యక్రమంలో, అలాగే లలిత గీతాలు మధ్యలో వేస్తున్నారు చాలా బాగుంటుంది అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. దోర్నాల బాలాజీ రేణుక
0: ఫ్రమ్
1: వనస్థలిపురం హైదరాబాద్ నుండి అంటున్నారు.
0: ఇంకా ఏమంటున్నారంటే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 8:35 చిత్రతరంగిణి కార్యక్రమం, నాకు ఇష్టమైన చిత్రగీతాలు ఇందులో ప్రసారం చేస్తున్నారు, విని ఆస్వాదిస్తున్నాను అంటున్నారు. ఓకే అండి. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతం వింటున్నానండి, బాగుంటుంది. తదుపరి నమస్తే అమరావతిలో చిత్రగీతాలు బాగుంటున్నాయి, అందుకే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అని అంటూ రాస్తున్నారనమాట. దొన్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి.

ఇక ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం. ఈరోజు ఉదయం 10:15 నిమిషములకు శరన్నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక

0: తర్వాత ఈ సందేశం పంపించారని అంటే, ఉభయ కుస్సులోపరి కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అన్న. నమస్తే అండి. 5:10 ప్రసారం చేసిన సూక్తి సుధులో శ్రీ బోడపాటి చంద్రశేఖర్ గారు శరన్ నవరాత్రుల్లో శ్రీదేవి అమ్మవారి గురించి, అవతారాల గురించి, విశేషాల గురించి చక్కగా ప్రసంగించారు. తర్వాత కర్ణాటక సంగీత కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ చంబై వైద్యనాథన్ భాగవతుల గారి గానం బాగుంది. వారి త్యాగరాజ కీర్తన మనస గీతం చాలా బాగుంది. రాత్రి ప్రసారమైన 10:00 శ్రీమతి సిస్టర్ శారద గారి సంగీత గాన కచేరి బాగుంది. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి అష్టాక్షరి మంత్రం భక్తిదాయకంగా ఉంది. కర్ణాటక సంగీత కార్యక్రమంలో మాండలిన్ మాంత్రికుడు శ్రీ ఎం శ్రీనివాస్ గారి వాద్యం బాగుంది. ఆలోచనలోచనంలో శ్రీ పాణి కుమార్ శర్మ గారు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో సోదరి సోదరి మండలారా అని సంబోధించి భారతదేశ ఖ్యాతిని విశ్వవిద్యా కావించారు. 6:10 రాత్రి ప్రసారమైన శ్రీ భార్గవ భాగవతార్ గారి భక్త రామదాస్ హరికథ రామదాస్ కీర్తనలతో చక్కగా గానం చేసి భక్తి తన్మయత్వం భావించారు. 7:10 ఉదయం ప్రసారంలో శ్రీ పసుపులేటి సాంబశివరావు గారు గంటి సోమయాజులు శాస్త్రవేత్త మరియు రచయిత సాహిత్యవేత్త కళా ప్రపూర్ణ గురించి పరిశోధనాత్మకమైన ప్రసంగం చేశారు. 9:10 డాక్టర్ షేక్ చిరమౌల సాహిబ్ గారి నాదస్వర వాద్యం వీణులు విందు చేసింది అని అంటూ రాస్తున్నారు సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నవీన్ రజిత దివిజా కృతిక్ నరేష్ వీరంతా రాస్తున్నారు ఆదిలాబాద్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రసారాలన్నీ చాలా బాగుంటున్నాయి, రోజు వింటున్నాము. ఇంకా నాటికలు అయితే ఎక్సలెంట్ అని రాస్తున్నారు. కల్పలతలో చాలా మంచి పాటలు వేశారు. యువలై సమయాన్ని పెంచండి అని అంటూ రాస్తున్నారు. అలాగే రాబోయేది కూడా చాలా చాలా బాగుంటుంది అని రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ సందేశం ఎవరు పంపించారంటే కోటేష్ నంద్యాల నుంచి పంపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్. ప్లీజ్ రిపీట్ ఇండ్ల రామసుబ్బారెడ్డి సైకాలజిస్ట్ ప్రోగ్రామ్ ఆన్ మెంటల్ హెల్త్ డే మార్నింగ్ 7:30. ఈ కార్యక్రమాలన్నీ బాగున్నాయి అంటూ రాస్తున్నారు కోటేష్ నంద్యాల జిల్లా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత
1: మరి తర్వాత శ్రోతలు ఏమంటున్నారంటే, వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీరు ఏం చెప్తున్నారంటే, మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ప్రతి మంగళవారం ఉదయరేఖల్లో నిజంగా లోచూపును వెలిగించే కార్యక్రమాలు, నిజంగా చూపును వెలిగించే కార్యక్రమాలు చాలా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటున్నాయి. సమర్పకులకు ధన్యవాదాలు. వనితావాణి కార్యక్రమాల గురించి, ఇంటికి దీపం ఇల్లాలు, ఆ గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ ఇంట్లో వారందరూ ఆనందంగా ఉంటారు అంటూ, డాక్టర్లతో పరిచయాలు చాలా బాగా ఉంటున్నాయంటూ రాస్తున్నారు. అలాగే లలిత సంగీతం పాటలు కూడా చాలా బాగా ఉంటున్నాయంటూ, విశేషాలు కూడా చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. అలాగే శ్రోతలకు నచ్చే ప్రశ్నావళి సమయం గంట వినిపిస్తే ఆనందంగా ఉంటుంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, ప్రతిరోజు ఉదయం 10:00 వార్తా విభాగం వారు వినిపిస్తున్న కార్యక్రమాల వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలంటూ తెలియజేస్తున్నారు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత వారాంతపు విశేషాల కార్యక్రమం వార్తావాహిని, అలాగే ప్రతిరోజు 10:00 వివిధ ప్రముఖులతో పరిచయాల కార్యక్రమం మాకు ఎలాగో మంచి విషయాలు అందిస్తున్నారు, బాగా నచ్చేస్తోంది. మీరు శనివారం నాటి ప్రస్తుత ఇక కుటుంబం ఇదేంటో మెసేజ్ అయితే సరిగా టైప్ చేయలేదండి. దేశ విదేశాల వార్తలు మాకు పొందుపరిచి అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాస్తున్నారు దోనాల్ బాలాజీ, రేణుక, బద్రి. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మరో సందేశం పంపించారు. ఇక అభిమాన ఆత్మీయ ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రానికి శ్రోతలందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. అలాగే ఉభయ కుస్సులోపరి చదువుతున్న వారికి నమస్తే అండి. నమస్తే అండి, మీకు కూడా శుభ మధ్యాహ్నం. నేను విజయవాడ ఏ కేంద్రం కార్యక్రమాలు 46 నుంచి వింటున్నాను. కార్యక్రమాల్లో ఎన్నో మార్పులు వచ్చినా కానీ ఉభయ కుస్సులోపరి పేరు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉభయ కుస్సులోపరి పేరు ఉండడం చాలా చాలా అభినందనీయం, ప్రశంసనీయం అంటున్నారు. ప్రతిరోజు 10:00 తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా పాటలు వినిపిస్తున్నారు, చాలా సంతోషం. ప్రతి ఆదివారం 11:00 కల్పలతలో ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినిపిస్తున్నారు, సంతోషంగా ఉంది. వాట్సాప్ మెసేజ్ ద్వారా నేను కోరిన పాట ఏ సమయంలో వాట్సాప్ మెసేజ్ పంపిస్తే వినిపిస్తారు అని అడుగుతున్నారు, దయచేసి తప్పకుండా తెలియజేయగలరు అని అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్.

0: అంటూ థ్యాంక్ యూ చెప్తున్నారు. ఇక మీరు మెసేజ్ ఈ పాటల కార్యక్రమానికి మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, మీరు అడిగిన పాట అయితే మేము వినిపిస్తాము. ఇక తర్వాత ఉభయ కుశలోపరి విభాగ వారికి నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి వారికి మా తోటి శబ్దమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు 6:10 ప్రసారమవుతున్న భక్తిరంజలి కార్యక్రమం మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది. ఇంకా సూక్తి సుధ ఉదయరేఖలు మొదల కార్యక్రమాలన్నీ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చక్కని కార్యక్రమాలని రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ రాస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం నుంచి పంతాడి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత
1: మరి తర్వాత యువలయ ప్రోగ్రాం, దసరా సెలవులు కదా, ప్రశ్నలు కనీసం 5 వరకైనా అడిగేలా చూడండి అంటున్నారు. ఎందుకంటే చాలా మంది వినేవాళ్ళం ఉన్నాము, జవాబులు పంపించే వాళ్ళు కూడా ఉన్నాము అంటూ రాస్తున్నారు. ఇది గమనించగలరంటూ ఆకాశవాణి వాణి కేంద్రం నుండి
0: దొన్నాల బాలాజీ
1: బాలాజీ గారు
0: అండ్ టీం రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉంటున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. ముఖ్యంగా 4:00 నుంచి 4:30 వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమం చాలా చక్కగా ఉంది, మాకెంతో నచ్చుతోంది. ఈ కార్యక్రమం యువతకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉపయుక్తంగా ఉంటుంది, ధన్యవాదాలు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలందరికీ శరణ్ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువలయ కార్యక్రమం సమయాన్ని పెంచగలరు అని రాస్తున్నారు. అలాగే ఎవరు రాశారు అంటే మెసేజ్ ని సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి రాస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం.
1: మూసాపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా నుండి రాస్తున్నారు. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబు, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలందరూ రాస్తున్నారు. ఏంటంటే 10th అంటే 10వ తారీఖు ఉదయం 8:35 చిత్రతరంగిణిలో పాటలు చాలా బాగున్నాయి. మాది ఒక చిన్న విన్నపం. కర్నూలు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలు ఉదయం 10:15 ప్రసారం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్థానిక రేడియో కేంద్రాలు 10:00 ప్రసారం అవుతున్న వార్తావాహిని కార్యక్రమం అనంతరం 10:15 విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలు రిలే చేస్తున్నారు. దయచేసి కర్నూలు ఆకాశవాణిలో కూడా 10:15 విజయవాడ వివిధ భారతి ప్రసారం చేయమని చెప్పండి ప్లీజ్ అంటూ అడుగుతున్నారు. అలాగే విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారు, ఆకాశవాణి అనౌన్సర్ మా సూచన గమనిస్తారని ఆశతో మీ శ్రోత మూసాపేట నరేష్.
0: ఓకే అండి. మరి ఈ సందేశం పంపించారో చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి పేరు రామచంద్రరావు, లలిత సహస్ర, సిరి రాస్తున్నారు. ఏంటంటే ఉభయ కుశలోపరికి స్వాగతం అన్నారు. స్వాగతం అండి మీకు కూడా. నమస్కారం. శ్రోతలకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అని అంటున్నారు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి. సోమవారం భక్తిరంజన్లో వినిపించిన శివస్తుతి వీణుల విందుగా ఉంది. ఆ రోజు చెంబై వైద్యనాథన్ భాగవతారి గారి గాత్రం మధురంగా ఉంది. ఈరోజు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి పుట్టినరోజు, వారి మధురమైన పాటలను గుర్తు చేసుకుని స్మరించుకుందాం. శ్రోతలకు, ఆకాశవాణి సిబ్బందికి కనకదుర్గమ్మ బతుకమ్మ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్న వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలి అని రాస్తూ వారు విశేష చెప్తున్నారు. పేరూరి రామచంద్రరావు అమలాపురం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత నమస్తే, నేను మురళి భట్టిపురం నుంచి అని అంటూ రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కళాకారులకు, అధికారులకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక రాబోయే ఇది కార్యక్రమంలో నేను కోరుకున్న పాటలు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతిరోజు 12:10 వినిపిస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయి. ఇక పులకించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాతులు పరిమళాలు పంచుతున్న రోజు, విరజాజులు అయి ఉంటుంది, పరవశించిన మయూరాలు నాట్యమాడుతున్న రోజు, ఆనంద పరవశంతో పలికించిన మదిలో కోటి నినాదాలు పలుకుతున్న రోజు, ఉభయ కుశలోపరి కార్యక్రమం ప్రసార సమయంలో అంటూ ఒక చిన్న 4 వాక్యాలు అద్భుతమైన కవిత రాసి పంపించారు మురళి గారు భట్టిపురం నుంచి. బాగుందండి మీ కవిత కూడా, చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. ఓకే, మరి తర్వాత ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలందరికీ, శ్రోతలకు శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. నిన్న ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ రామసుబ్బారెడ్డి గారితో పరిచయకర్త శ్రీ చుండూరు మాణిక్యరావు గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. అందించారు. వారికి

0: ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఇక మానసిక జబ్బుల గురించి చాలా చక్కగా వివరించారు, కౌన్సిలింగ్ గురించి, అపోహలు, మూఢనమ్మకాల గురించి చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఈ రోజు సరస్సు వినోదని సమస్యాపూర్ణం చాలా బాగుంది, ధన్యవాదాలు. ఇక కల్పలత ఉత్తరాలు పాటలు చాలా బాగున్నాయి, కాకపోతే ప్రతిరోజు వినిపించండి. ఉదయం రాబోయేది వాట్సాప్ పాటలు రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు వినిపిస్తారు, సమయం చాలా తక్కువ. అలా కాకుండా వాయిస్ మెసేజ్ ద్వారా పాటలు వినిపించండి, అందరికి అవకాశం దొరుకుతుంది అని రాస్తున్నారు. ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ప్రతిరోజు వింటున్నాం, గుర్తు చేసుకుందాం. లాహిర్ లాహిర్లో ఈ రెండు కార్యక్రమాల్లో ఉత్తరాల పాటలు వినిపించండి. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి. యువలై క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. అనంతరం హిందీ పాఠం, సంస్కృత పాఠం, రంగస్థలి, జానపద గీతాలు చాలా బాగుంటున్నాయి. ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ఉభయ కుసులోపరి శ్రోతల అభిప్రాయాలు ఆకాశవాణి విజయవాడ చెప్తున్నారు ఏంటంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచారకులకు, మా శబ్దమిత్రులకు శరన్నవరాత్రుల సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నాం అంటున్నారు. అలా అంటున్న వారు రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్న, ఏలూరు నుంచి చెప్తున్నారు. అలాగే 5వ తారీఖు సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి శుద్ధలో శరన్నవరాత్రుల విశిష్టతను, ఆ అమ్మవారిని ఏ విధంగా కొలవాలో చాలా చక్కగా తెలియజేసిన శ్రీ చంద్రశేఖర్ గారికి మా నమస్తే అని అంటున్నారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో శివస్థుతి విని తరించాం. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ చెంబై వైద్యనాథ్ భాగవతార్ గారి గానం మాకు వీణుల విందు చేసింది. కార్యక్రమంలో వాడే
0: రాగం పంతురావళి రాగం.
1: ఓకే, పంతురావళి రాగంలో వినిపించిన కీర్తన మాకు మరీ మరీ నచ్చింది అంటున్నారు. అలాగే సాయంత్రం ప్రసారమయ్యే యువలయ కార్యక్రమంలో మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలను రాబట్టిన నిర్వాహకులకు మా నమస్తే అని అంటూ రాస్తున్నారు.
0: ఇక సాయంత్రం ప్రసారమైన యువలయ కార్యక్రమం మంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పారని అంటున్నారు. నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. ఇక రంగస్థల శీర్షికన శిబి చక్రవర్తి నాటకం నుంచి నారదుని పాత్ర పద్యాలు మా వేణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ ఎం వెంకటేశ్వర్లు గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ మోదుగుల శ్రీనివాస్ గారికి కళాభివందనాలు అందిస్తున్నారు. ఇక 6వ తేదీ మంగళవారం సూక్తి సుధలో ఎప్పుడు సత్యమునే పలకవలెనని ఈ విషయమై చిన్న ఉదాహరణ, ఒక సైనికుడు ఆఫీసర్ కథ బాగుంది, సత్యంలోనే ఆనందం ఉంది అని చెప్పేసి వినిపించారు, చాలా బాగుంది. ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలోచనంలో ఆత్మ నిగ్రహంతో ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగించాలని చక్కటి ఉదాహరణ రూపంలో మా ముందుంచిన శ్రీ పి ఫణి వెంకటేశ్వర శర్మ గారికి ఆకాశవాణికి ధన్యవాదాలు అందిస్తున్నామని అంటున్నారు. ఇక 7వ తేదీ బుధవారం దాన ధర్మాల గురించి శ్రీ కడియాల రామ్మోహన్ రావు గారికి చెప్పిన కడియాల రామ్మోహన్ రావు గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ పువ్వాడ రామదాసు కీర్తనలు వినితరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం మా వినులు విందు చేసింది, వారికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇంకెవరు రాశారో చూద్దాం. ఉభయ కుసులోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, మీకు కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు అని అంటున్నారు. ఇక ఉదయం 7 గంటలకు ప్రసార వివరాల అనంతరం 8:30 వరకు మాత్రమే చెప్తున్నారు. రాత్రి 11 గంటల వరకు కూడా ప్రసార వివరాలు తెలపగలరు. రేడియో సెట్లో టీన్ టైం హిందీ పాటలు, యువలై క్విజ్ కార్యక్రమం వినిపించండి దయచేసి అని అంటున్నారు. నిన్న వనితావాణి స్త్రీల కార్యక్రమంలో అమ్మమ్మ కథానిక చాలా బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరాకృప, వీరందరూ ఈ సందేశాన్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఇంకెవరు రాస్తున్నారు చూద్దాం. ఉభయ కుసులోపరి కార్యక్రమానికి నమస్తే అంటున్నారు. ద్వారంపూడి సత్తిరెడ్డి రాస్తున్నారు అనపర్తి నుంచి. విశాఖపట్నం రేడియో కేంద్రం కార్యక్రమాలు రాజమండ్రిలో సబ్స్టేషన్ నుంచి వినిపిస్తుంది. అలాగే విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కూడా వినిపిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటూ రాస్తున్నారు. తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి రాస్తున్నారు. 3 గంటలకి 15వ తేదీ 3 గంటలకు హిందీ టీన్ టైమ్స్లో వచ్చిన సినిమా, హిందీ సినిమా పాటలు బాగున్నాయి. ఈ కార్యక్రమం సాధారణ రేడియో సెట్లో కూడా ప్రసారం చేయండి అని అంటున్నారు.

ఓకే అండి. తర్వాత వారంలో ఏదో ఒక రోజు అరగంట మన భారతదేశంలోని దేవాలయాల గురించి, పర్యాటక క్షేత్రాల గురించి వినిపించండి అని రాస్తున్నారు వేడపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. ఓకే అండి. తర్వాత ఉభయ కుశలపరికి నమస్తే అంటున్నాను. నమస్తే అండి. నేను జూన్ 16వ తేదీ పాటల కోసం వాట్సాప్ చేశాను. మళ్ళీ ఈరోజు వాట్సాప్ ద్వారా సినీ గీతాలకు పంపించాను, కానీ నా గీతాన్ని ఈరోజు వినిపించలేనందుకు బాధగా ఉంది అని అంటున్నారు. లేదండి, అందరి పాటలు వినిపిస్తూ ఉంటాము, సమయాభావం కూడా ఉంటుంది కదా. మరి మీరు రాస్తూ ఉండండి, మెసేజ్ చేస్తూ ఉండండి, మీ పాటలు అయితే మేము ఖచ్చితంగా వేస్తాము. ఇక తర్వాత ఉభయ కుశలపరికి స్వాగతం అండి అంటున్నారు. స్వాగతం అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రాస్తున్నారు. మేము ఈరోజు యువలయ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు యువలయ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. యువలయ ప్రోగ్రాం టైం పెంచండి. అలాగే రాబోయేది ప్రోగ్రామ్ చాలా బాగుంది అని అంటూ రాస్తున్నారు. మరి ఇది ఈరోజు ఉభయ కుశలపరి కార్యక్రమంలో శ్రోతలు వారి అభిప్రాయాలను ఈ వారం కార్యక్రమాల మీద వినిపించారు.

0: మీరు ఇంతవరకు యువలయ విన్నారు. మరి ఈ కార్యక్రమానికి నమస్తే.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైల్ సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణించేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్ట్రక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూరు కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నామక్కల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని

ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సండేసం సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్ఫూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందినవారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన

0: ఏటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. వాతావరణం. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ఎఫ్ఎంఆర్ 2.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: ముందుగా వినబోతున్న పాట లవర్స్ చిత్రం కోసం యాజన్ నిజార్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం సాయి కార్తీక్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోగ్గాడే చిన్నినాయన ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఇంకా ధనుంజయ్ ఆలపించిన బాలాజీ గీతాన్ని వినబోతున్నారు. సంగీతం అనూప్ రుబెన్స్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

నిమిషము చాలు లేదన్నమాట. వినబోతున్న పాట ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం కోసం శంకర్ మాదేవన్ ఆలపించిన ఏఎం రత్నం ఇంకా శివగణేష్ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వినబోతున్న పాట ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఇళయరాజా.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఈనాటి చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవ ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3 మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవం నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ప్రభుత్వంతో పాటు విజయవాడ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయం నగరానికి గొప్ప వారసత్వాన్ని అందించాయని తెలిపారు. ప్రజలు తమ సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వాటిని భావితరాలకు అందించినప్పుడే నగర సంస్కృతి సజీవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకుంటూ అభివృద్ది చెందడం ముఖ్యమని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు స్థానిక చిరు వ్యాపారాలకు ఆర్థికంగా మేలు జరిగేలా విజయవాడ ఉత్సవంను నిర్వహిస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని కేశినేని శివనాథ్ తెలియజేస్తూ,
1: రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 14వ తారీఖు సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రపతి గారు వస్తారు. 15 మార్నింగ్ సరసమేళల్లో పాల్గొని ఢిల్లీ వెళ్తారు. 13వ తారీఖు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు షెడ్యూల్ ఖరారైంది. 17వ తారీఖు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఉంది. 18, 19 తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా షెడ్యూల్ ఖరారైంది. హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మంత్రి గారిని, టూరిజం మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది.
0: డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో అడవితల్లిబాట 2.0 కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక మక్కువ ఉందని, గిరిజనులు ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: అడవితల్లి బాట ద్వారా 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు దాదాపు 45 వంతెనలను 2,52 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. గిరిజన కుటుంబాలకి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85,000 ఎకరాల్లో ఉద్యానవనాలని అభివృద్ధి చేసి సుమారు 83,000 మంది రైతులకి లబ్ధి చేశారు.

0: కూర్చో.
1: శాసనపల్లి, పెదవేమిలి గ్రామాల ప్రజలకు వర్షాకాలంలో రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు 6 కోట్ల 12 లక్షల రూపాయలతో ఎత్తైన వంతెనను నిర్మిస్తున్నట్లు రాష్ట చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలంలో వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు వంతెన కోసం ఎదురుచూస్తున్నారని, వంతెన పూర్తయితే విద్యార్థులు, రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు విజయనగరం పట్టణానికి ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా వేపపూత పూసిన యూరియా గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015 సెప్టెంబర్లో దేశంలో ఉత్పత్తి చేసే యూరియా మొత్తానికి వేపపూత తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్లో దిగుమతి చేసుకునే యూరియాకు ఈ నిబంధనను విస్తరించింది. గతంలో రైతులకు తక్కువ ధరకు అందించే యూరియాను కొందరు పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. దీంతో ప్రభుత్వ సబ్సిడీ ద్వారా లబ్ది పొందాల్సిన రైతులకు యూరియా కొరత ఏర్పడేది. ఈ అక్రమ మళ్లింపును అరికట్టేందుకు యూరియా గింజలకు వేపపూత వేయడం ప్రారంభించారు. వేపపూత వల్ల యూరియాలోని నత్రజని నెమ్మదిగా విడుదలవుతుంది. దీంతో మొక్కలు దాన్ని మరింత సమర్థంగా గ్రహించగలుగుతాయి. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు యూరియాను మళ్లించడం కూడా ప్రయోజనకరం కాకుండా మారింది. ఈ విధానంతో యూరియా అక్రమ మళ్లింపు దాదాపు కనుమరుగైందని అంచనా. వేపపూత యూరియా సంస్కరణ ద్వారా బ్లాక్ మార్కెట్ అరికట్టినట్లు, తద్వారా దేశంలోని ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా కొరత లేకుండా లభ్యమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరిస్తూ,
2: యూరియా నేమ్ కోటింగ్ కి బాత్ కి జాయే తో ఇస్ ఏక్ ఫాస్లే దే కిసానో కా ఖర్చ్ కాఫీ కమ్ కియా హై. యూరియా కి 100% నేమ్ కోటింగ్ కి వజహ సే యూరియా కి ఎఫిషియన్సీ బడి హై ఔర్ యే సామ్నే ఆ రహా హై కి ఉత్నీ హీ జమీన్ కే లియే కిసాన్ కో కమ్ యూరియా డాల్నా పడతా హై. కమ్ యూరియా డాల్నే కి వజహ సే పైసే కి బచత్ ఔర్ జ్యాదా పైదావర్ కి వజహ సే అధిక కమాయి.
1: భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 టీ20 సిరీస్ మ్యాచ్లో భాగంగా 3వ టీ20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో భారత్ వెస్టిండీస్ చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రాత్రికి జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ను అందిస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని సర్వేపల్లి కాల్వ కట్టపై 60 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
3: నెల్లూరులో 51వ డివిజన్ లో 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు స్కూల్ ఉందో ఆ స్కూల్ కి ఫౌండేషన్ చేయడం జరిగింది. మొత్తం 23 స్కూల్స్ నెల్లూరు కార్పొరేషన్ లో, ఇంకా మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేస్తాం. అనేక మంది దాతలను నేను రిక్వెస్ట్ చేశా, ఈ రోజు ముందుకు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకున్నారు. భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ లో స్కూల్స్ ఒక మోడల్ గా చేస్తాం. ప్రభుత్వం తరఫున యూజీడీ, డ్రింకింగ్ వాటర్, రోడ్లు, డ్రైన్స్, పార్కులు, కన్వెన్షన్ సెంటర్స్, ట్రీ ప్లాంటేషన్స్ చేస్తున్నాం.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి

0: ఉన్నాయని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతగా 52 మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలను ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. డోలీ మోతల బాధలు తీర్చడమే లక్ష్యంగా గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. నేటి నుంచి విజయవాడ ఉత్సవం ప్రారంభం కానుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 3 మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి FM 102.2.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల తామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా నవరాత్రి సమ్మోహనం శ్రీ బాల త్రిపుర సునీతిదేవి ఈ అంశం గురించి శ్రీమతి చల్లా సీతా మహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అసుర శక్తులపై ఆదిపరాశక్తి సాధించిన ఘన విజయమే దేవీ విజయం. ఆశ్వీజ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ దసరా ఉత్సవాలను ఆశ్వీజ పాడ్యము నుండి నవమి వరకు దుర్గాదేవిని 9 రోజులు 9 అవతారాలలో అలంకరించి దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే పండుగ దసరా పండుగ. ఈ 9 రోజులను దేవీ నవరాత్రులని, శరదృతువు ఆరంభంలో వస్తుంది కనుక శరన్నవరాత్రులని చెప్తారు. 10వ రోజు ఆదిశక్తి సాధించిన ఘన విజయంగా విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. ఈ నవరాత్రులు మనకి సంవత్సరంలో 4 సార్లు వస్తాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రులని, ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులని, ఆషాఢమాసంలో ఆషాఢగుప్త నవరాత్రులని శాకంబరీదేవి ఉత్సవాలుగా చేస్తారు. మాఘమాసంలో మాఘగుప్త నవరాత్రులని ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ నవరాత్రులను శాక్తేయులు శక్తిని ఉపాసిస్తూ ఆదిపరాశక్తిగా పూజిస్తారు. దేశమంతటా విద్యుద్దీపాలంకార శోభతో ఎక్కడ చూచినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తూ దేవీ అలంకార శోభతో దేవీ

దీప్యమానంగా ప్రకృతి అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన నివేదనలు సమర్పించి పూజిస్తారు. దుర్గాదేవిని ముఖ్యంగా రాత్రి వేళల పూజిస్తారు కనుక దేవీ నవరాత్రులను కూడా పిలుస్తారు. ఈ 9 రోజులలోనూ మొదటి 3 రోజులు పార్వతీదేవి ప్రాధాన్యంగాను, తర్వాతి 3 రోజులు మహాలక్ష్మి ప్రాధాన్యంగాను, చివరి 3 రోజులు సరస్వతీదేవి ప్రాధాన్యంగాను అమ్మవారిని ఆరాధిస్తారు. ముందుగా అమ్మల గన్నయమ్మ ఆ దుర్గాదేవిని ఇలా ప్రార్థిద్దాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి పుచ్చడియమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధియుచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ నవరాత్రులలో సమ్మోహనంగా దర్శనమిచ్చే బాలాత్రిపుర సుందరి దేవి యొక్క రూప అలంకార విశేషాలను తెలుసుకుందాం. ముద్దులొలికే మోముతో 4 చేతులలోనూ, ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో అక్షమాల, వేరొక చేత అభయముద్ర, వరద హస్తంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది బాలాత్రిపుర సుందరీదేవి. ఈ బాలాత్రిపుర సుందరీదేవి చేతిలోని పుస్తకం జ్ఞానశక్తికి, మేధాశక్తికి, సృజనాత్మక శక్తికి సంకేతం. అక్షమాల అక్షరశక్తులకు, మంత్రశక్తులకు సంకేతం. వరద హస్తంతో అభీష్ట సిద్ధినిస్తూ, అభయహస్తంతో తననాశ్రయించిన వారిని భవబంధాల నుండి విముక్తులుగా చేస్తూ మోక్షప్రదాయనిగా బాలాత్రిపుర సుందరీదేవి దర్శనమిస్తుంది. మొట్టమొదట ఈ బాలాత్రిపుర సుందరీదేవి ఆవిర్భావం బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడింది. త్రిమూర్తులు ఆదిపరాశక్తికి అభిన్నులే అని దేవి భాగవతంలో తెలియజేయబడింది. ఆదిపరాశక్తి సర్వ కార్యాలను చేయగలది. కేవలం లీల కొరకు మాత్రమే త్రిమూర్తులను సృష్టించి సృష్టిస్థితి లయకారులుగా నియమించింది. ఈ ఆదిశక్తి కోరికలు గలవారికి సగుణ సాకారంగాను, వైరాగ్య భావం కలిగిన వారికి నిర్గుణ నిరాకారంగాను ఆరాధిస్తారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ బాల ఎవరు, దేనికి అధిదేవత అంటే ఆదిపరాశక్తియే బాలారూపంలో ఉన్నది. ఈమె షోడశీ విద్యకు అధిదేవత అనియు, శ్రీచక్రంలో ప్రధాన దేవత అని చెబుతూ ఈ బాలాత్రిపుర సుందరీదేవిని పూజించాకే శ్రీచక్రాన్ని ఆరాధించాలని పెద్దలు చెప్తారు. మనస్సు, చిత్తం, బుద్ధి ఈ దేవి అధినిల్లో ఉంటాయని చెప్తారు. ఇంత చిన్నపిల్ల ప్రపంచాన్ని ఎలా ఏలింది అంటే, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు దసరా పండుగలలో బొమ్మలు కొలువు పెట్టుకుని ఎలా మురిసిపోతారో అలాగే బాలాత్రిపుర సుందరీదేవి ఈ ప్రపంచాన్నే ఒక బొమ్మరిల్లుగా చేసుకుని ఒక బొమ్మల కొలువుగా లీలా వినోదినియై క్రీడిస్తోంది. ఆ క్రీడలో భాగమే భండాసుర సంహారం. ఇంకా ఈ దేవి మనలో ఎలా ఉంటుంది అంటే, ఈ దేవి మనలో త్రిగుణాలుగాను, జాగ్రత్, స్వప్న, సుషుప్తి 3 అవస్థలుగాను మనలోనే ఉంటూ మన చేత అనుభవింపచేస్తూ ఉంటుంది. గురువులైన వారు తమ శిష్యులకు మొట్టమొదటగా బోధించేది, ఉపదేశించేది బాలామంత్రాన్నే. దీని తర్వాతనే ఏ మంత్రమైనా ఉపదేశిస్తారని, ఈ బాలామంత్రాన్ని శ్వాసతో అనుసంధానించి జపిస్తే విశేష ఫలితమిస్తుందని, ఇది మహామహిమాన్వితమైనదని, ఈ మంత్రం జ్ఞానంతో పాటుగా శక్తినిచ్చి అంతర్గత బలాన్నిస్తుందని తదుపాసకులు చెప్తారు. ఈ దేవి పేరులోనే ఉంది, బాలాత్రిపుర సుందరీదేవి అనగా 3 లోకాలలోనూ సౌందర్యవతి అయిన త్రిపురారి అయినటువంటి శివుని యొక్క భార్య అని. ఈమె శైలపుత్రి గనుక ఈ దేవిని ఇలా స్తుతిద్దాం. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. ఇంకా అందరికీ ఆహ్లాదాన్నిచ్చే తల్లి, జ్ఞానశక్తి అమృతస్వరూపిణి అయినటువంటి ఈ బాలామ్మవారిని భక్తులు ఇంకా ఇలా ప్రార్థిస్తారు. ఆ

ఈ బాలా త్రిపురసుందరీదేవి గురించి లలితా సహస్రంలో ఇలా చెప్పబడింది. ఈ బాలా త్రిపురసుందరీదేవి లలితా హృదయం నుండి పుట్టి ఎలా పుట్టిందిట? నవవర్షగా బయటకు రాగానే నేను యుద్ధం చేస్తానని కుతూహలపడిందిట. తల్లి అయిన లలితాదేవి బాల యొక్క ఉత్సాహాన్ని కాదనలేక ఆమె ముచ్చట తీర్చాలని తన చక్రమైనటువంటి శ్రీచక్రం నుంచి కర్ణిక అనే రథాన్ని, తన కవచాన్ని మరియు శక్తివంతమైన ఆయుధాలనిచ్చి ఆమె వెంట శ్యామలాదేవి, వారాహిదేవిలతో పాటుగా కొంత సైన్యాన్నిచ్చి భండాసురుని పైకి పంపింది. భండాసురుడు అతని 30 మంది పుత్రులు అక్షోహిణుల సేనతో కలిసి బాలాదేవితో విజృంభించి యుద్ధం చేస్తున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి నారాయణాస్త్రంతో భండాసురుని అక్షౌహిణుల సేనను నేలకూల్చింది. అర్ధచంద్రబాణం ప్రయోగించగానే భండాసురుని పుత్రులందరికీ ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే కనిపించినట్లుగా ఒకే బాలా త్రిపుర సుందరీదేవి అందరికీ ఒక్కొక్క బాలా త్రిపుర సుందరిగా కనిపించి అందర్నీ భండాసురునితో సహా వధించింది. ఇది కథ. ఈ విషయం అలా ఉంచి బాలా త్రిపుర సుందరీదేవి రథాన్ని 1000 హంసలు లాగుతున్నాయి. దీని అంతరార్థం గమనిస్తే హంసలు అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మూలాధార శక్తి నుండే పైకి కిందకు నిరంతరం కదులుతూ ఉంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా జరగడమే చైతన్యం. ఈ చైతన్యమే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మరియు మూలాధార శక్తులను పూజించడమే బాలా త్రిపుర సుందరీదేవిని పూజించడమని యోగులు తెలియచేస్తున్నారు. భండాసురుని 30 మంది పుత్రులు అవిద్యావృత్తులకు సంకేతం. ఈ అవిద్యావృత్తులు జీవులను జన్మజన్మాల నుండి ఆవరించబడి ఉంటాయి. ఈ అవిద్యావృత్తులను తొలగించేదే జ్ఞానం. ఈ జ్ఞానదేవతయే బాలా త్రిపుర సుందరీదేవి. ఈమెయే ప్రాణదేవత. బ్రహ్మ పిపీలికాది పర్యంతం అన్ని జీవులలో ఉన్న ఆత్మస్వరూపం ఒక్కటే. ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి. ఈ బాలారూపంలో దాగి ఉన్న మహాశక్తే మూలరూపిణి అయిన ఆది పరాశక్తి అని త్రిపురా రహస్యం వంటి గ్రంథాలు ఈమె తత్వాన్ని, దైవిక శక్తిని తెలియజేస్తాయి. మనల్ని పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తూ శక్తి యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. శ్రీ విద్యకు బీజవిద్య బాలా విద్య. ఇది ఒక పూర్ణ విద్య. అటువంటి బాలా త్రిపుర సుందరీదేవి మనలోని అవిద్యను తొలగించి జ్ఞానం ప్రసాదించమని ఇలా వేడుకుందాం. అంబప్ప.

0: దేవాలయమాం అంటూ అనుగ్రహించమని మనమందరం కూడా కోరుకుందాం మరియు ప్రార్థిద్దాం. ఆ బాలాత్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరుకుందాం. స్వస్తి.
1: మీరింతవరకు నవరాత్రి సమ్మోహనం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అనే అంశంపై శ్రీమతి చెల్లా సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. తర్వాత ఆడపిల్లనమ్మ రూపకం వింటారు. రచనా నిర్వహణ శ్రీమతి దివ్యా గుడిపూడి. ఈ కార్యక్రమం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రసారమవుతుంది.

0: ఆకాశంలో సగం ఆడవారిదేనంటారు, కాని నేలమీద మాత్రం వారి ఉనికిని చాటుకోవడానికి పోరాడవలసి వస్తుంది. అసలు స్త్రీల పట్ల ఈ వివక్ష వారు గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతుంది. ఆడవారిని అన్నపూర్ణగా పిలుస్తాం. అదే ఆడపిల్ల పుడితే వడ్లగింజతో ఉసురు తీసే సంఘటనలు చూశాం. ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరికరాలతో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే అంతమొందించే స్థితిని చూశాం. అసలు ఈ భ్రూణహత్య చేసే అధికారం ఎవరిచ్చారు? ఎందుకీ వివక్ష అన్నది మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాలికల్ని కాపాడండి, బాలికల్ని చదివించండి అన్న నినాదం దేశంలో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. భ్రూణహత్యలను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మాతా శిశు సంక్షేమ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ మాటల్లో విందాం.
1: పీసీబీ ఎన్డీటీ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకోవటం జరిగింది. ఆల్ డాక్టర్స్కి కూడా త్రూ ఐఎంఏస్ అండ్ అదర్ అసోసియేషన్స్ వీహవ్ క్రియేటెడ్ అవేర్నెస్ దట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ స్కానింగ్ సెంటర్స్ ఈజ్ ఎ క్రైమ్. సో అది ఎవరు అయినా నాట్ ఓన్లీ ఫర్ ద డాక్టర్స్ హు ఆర్ డూయింగ్, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్ క్యాన్సిల్ చేయటం జరుగుతుంది ఎవరైనా అట్లా చేస్తున్నారు అంటే. అలాగే ఎవరైతే మదర్ని తీసుకొని ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎవరైతే తీసుకొని వెళ్లారో వాళ్ళ క్లోజ్ బంధువులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి కూడా జైలు శిక్ష ఉంటుంది. ఓన్లీ ఎవరికి ఎగ్జెంప్షన్ ఉందంటే తల్లికి ఎగ్జెంప్షన్ ఉంది. ఎందుకంటే చట్టం ఏమాలోచిస్తుందంటే ఏ తల్లి కూడా తన బిడ్డని కావాలని చంపరు, ఏదో సోషల్ ప్రెషర్ వల్ల కానీ దేనివల్ల చంపుతున్నారు కాబట్టి. తల్లికి మాత్రం కంపల్సరీగా అందులో ప్రొటెక్షన్ ఉంది. సో తల్లులందరూ కూడా మీకు ఎవరైనా అట్లా ప్రోత్సహిస్తున్నారు, మీకు వెళ్ళి ఫిటిసైడ్ అంటే మీ బిడ్డని చంపమంటున్నారు జస్ట్ బికాస్ తన ఆడబిడ్డ అని చెప్పి, మీరు మీ ఐడెంటిటీ తెలియకుండానే అంటే మీకు ఒకవేళ ఆ భయం ఉంటే చెప్తే ఇంట్లో గొడవలు వస్తాయని, సో మీ ఐడెంటిటీ చెప్పకుండానే మీరు 104 కాల్ సెంటర్ కానీ 102 కాల్ సెంటర్ ఫ్రీ, ఇది టోల్ ఫ్రీ అన్నమాట, లేకపోతే మీకు తెలిసిన పరిధిలో ఎవరినైనా ఫోర్స్ చేస్తున్నారు అంటే మీరు 102 కాల్ సెంటర్, 104 కాల్ సెంటర్ కి మీ ఐడెంటిటీ చెప్పకుండానే మీరు కంప్లైంట్ చేస్తే తప్పక మేము యాక్షన్ తీసుకుంటాం.
0: పెరుగు కొడుకుకి మజ్జిగ కూతురికి అన్న ధోరణి మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. దీనివలన ఆడపిల్లల్లో పోషకాహార లోపం అనేది సమస్యగా పరిణమించింది. ముఖ్యంగా యుక్త వయసు బాలికల్లో రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి, అలాగే బాలికల్లో తమ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో మాతా శిశు సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ మాటల్లో విందాం.
2: అడాలసెంట్ గర్ల్స్ 11 నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్లల్లో ఇళ్లల్లో కూడా ఏం చేస్తారంటే మగపిల్లలకేమో ఎక్కువగా పెడతారు, ఆడపిల్లలకి తక్కువగా పెడతారు. ఎందుకంటే అతను బయటకు పోయిస్తాడు, తిరిగి వస్తాడు, ఇంట్లో ఉండేది ఆడపిల్ల కదా, ఏదో ఒకటి తింటదిలే ఆడపిల్లకి, ఇలాంటివన్నీ కూడా మనకు కొద్దిగా మన దానిలో ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఆడపిల్లైనా మగపిల్లలైనా ఇద్దరికి ఒకటే కావాలి కాబట్టి ఆడపిల్లకి తక్కువగా పెట్టేది తగ్గించి ఆడపిల్లకి మగపిల్లలకి ఇద్దరికి సమానంగా పెట్టాలి అనేది ఒకటి మనం ఖచ్చితంగా చేయాలి. అంటే ఇద్దరికి ఒకే రకమైన ఆహారం పెట్టడము, పోషకాహార లోపం లేకుండా చూడడము అనేది చాలా ముఖ్యం. తర్వాత ముఖ్యంగా ఊళ్ళల్లో మనకి ఆకుకూరలు సమృద్ధిగా దొరుకుతాయి. అంటే మన పెరట్లోనే మనకి మునగాకులు, మునగ చెట్లు, తర్వాత బొప్పాయిలు, కరివేపాకు. కరివేపాకు ఎక్కువగా వాడాల్సి వస్తుంది, అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారపు అలవాట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అలవాట్లు కనుక చేసినట్లయితే ఆడపిల్లల్లో కూడా కొంచెం మనకు అనీమియా తగ్గించడానికి కొంచెం వీలవుతుంది మనకి. తర్వాత ఇనుము కావాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. కిషోర వయసులో ఉండే పిల్లలకి 11 సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అనీమియా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఐరన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది, మనకి బెల్లము, రాగులు, చేపలు, తర్వాత మొలకెత్తిన గింజధాన్యాలు, వీటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మొలకెత్తిన గింజల్లో చాలా విటమిన్ సి ఉంటుంది, తర్వాత ఐరన్ ధాతువులు కూడా ఉంటాయి. తర్వాత జామకాయలు, నిమ్మకాయ, ఉసిరికాయలు ఇలాంటివి కూడా ఇనుముతో పాటు తినాలి. తర్వాత ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట గంట సేపు మనం కాఫీ టీ లాంటివి కూడా తాగకూడదు. దానివల్ల ఏమైతుందంటే దానిలో ఉండే పోషకాలు వాళ్ళు అబ్జర్బ్ చేయడానికి వీలు కాకుండా ఈ కాఫీ టీలు నిరోధిస్తాయి అన్నమాట.

0: ఒక పురుషుడు విద్యావంతుడైతే అది అతనికే పరిమితమవుతుంది. అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం కూడా విద్యావంతుల కుటుంబం అవుతుంది. ఆడపిల్ల చదువుకోవడం వల్ల విజ్ఞానంతో పాటు సమాజంలో ఏర్పడే అసమానతల మీద అవగాహన కలిగి ఉంటుంది. సమాన అవకాశాలు అందిస్తే స్త్రీలు కూడా అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ముందంజ వేయగలుగుతారు. దీనికి ఉదాహరణగా తన అనుభవాన్ని కుమారి నాగలక్ష్మి మాటల్లో విందాం.
1: నేను ఒక పల్లెటూరులో ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు చదివాక కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6వ తరగతి బడికి పంపటానికి మా అమ్మ నాన్న ఇష్టపడలేదు. నన్ను తమ్ముణ్ణి ఎత్తుకోవడానికి ఇంటి దగ్గరే ఉంచేశారు. నాన్నకి తాగుడు అలవాటు ఉండేది. రాను రాను అది ఎక్కువైపోయింది. బాగా అప్పులు చేసి ఎంత వడ్డీకైనా డబ్బులు పెట్టి తాగేసేవాడు. మాకున్న సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి కొన్నాళ్ళకి అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. మా బంధువులు ఎవ్వరూ మా పరిస్థితి చితికిపోయాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. నాకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. నాకు చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది. నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని మా అమ్మ కష్టాలు తీర్చేయాలనుకునేదాన్ని. కానీ నాకు పెళ్లి ప్రయత్నాలు చేసి చివరకు మా దూరపు చుట్టాలలో ఒకతన్ని పెళ్లి చేసుకోవాలని కట్నం అక్కర్లేదని చెప్పటంతో అందరూ సంతోషపడసాగారు. నాకు చాలా భయం వేసింది. నా మాట ఎవరూ వినిపించుకోవటం లేదని చెప్పినా వినరని నేను ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశాను. ముందుగా బస్సు ఎక్కాను, తర్వాత రైలెక్కి విజయవాడలో దిగాను. విజయవాడలో నన్ను రైలు దిగగానే చూసిన పోలీసు నన్ను చైల్డ్ లైన్ దగ్గరికి చేర్చారు. అక్కడ నాకు బాగా చదువుకోవాలని ఉందని చెప్పాను. వెంటనే నన్ను ఈ హాస్టల్లో పెట్టి బడిలో చేర్పించారు. నేను ఇక్కడ సంతోషంగా చదువుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నట్టు మా తల్లిదండ్రులకి తెలియపరిచారు. ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో తెలిపారు.
0: ఆడవారి పట్ల వివక్షను రూపుమాపడానికి దశాబ్దాలుగా ఎందరో మహనీయులు కృషి చేస్తున్నా నేటికీ మన సమాజంలో లింగ వివక్ష చూస్తూనే ఉంటాం. గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మొదలైన ఈ వివక్ష శిశువైనా బాలికైనా యువతైనా భార్య అయినా కోడలైనా విద్యార్థిని అయినా ఉద్యోగిని అయినా ఇలా స్త్రీ ఏ బాధ్యత చేపట్టినా వారిని వెన్నంటే ఉంటుంది. అతి తరచుగా చూస్తూ ఉండడం వల్ల ఇది చాలా సాధారణమైన విషయంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే అన్న భావజాలమే ఈ ధోరణికి కారణం. తాను ఎదుర్కొన్న లింగ వివక్ష గురించి కుమారి ఏ పూజ ఏమంటున్నారో విందామా.
2: తనకన్నా ముందు పుట్టిన అన్నయ్య కన్నా ముద్దు చేయటంలో ముద్ద పెట్టటంలో అన్నయ్య కన్నా తానెంతో తక్కువని అమ్మ చెప్పకనే చెప్పింది. అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకున్నా నీకు ఈ గ్రూపు చాలు, నువ్విదే చదవాలి నిర్దేశించిన నాన్న. నువ్వు ఆడపిల్లవు కదా అన్నాడు. నాకు ఈ మాటలు నచ్చటం లేదు. స్వాభిమానపు రోషం సాహసాన్నిస్తుంది. ఈ వివక్షను తుదముట్టిస్తా, ప్రగతి బాట నిలచి చూపిస్తా.
0: బాల్యం అంటే అలసిపోయేదాకా ఆడుకోవడం, తోబుట్టువులతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ఆత్మీయుల అనురాగాల్ని గోరుముద్దలుగా తింటూ పెరగడం, తల్లిదండ్రుల ముద్దుమ్రిపాలు తీరకుండానే ముక్కుపచ్చలారిని ఆడపిల్లలను పెళ్లిపీటలు ఎక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కన పెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహబంధంలోకి నెట్టేస్తున్నారు. సహకరించని ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, పేదరికం, ముఖ్యంగా ఆడపిల్లలను భారంగా భావించే మనస్తత్వమే ఈ బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి. కారణం ఏదైనా ఈ బాల్య వివాహాల వల్ల జీవితం అందించే అవకాశాలను ఆడపిల్లలు అందుకోలేకపోతున్నారు. ఈ బాల్య వివాహం నుండి బయటపడి తన జీవితాన్నే సందేశంగా మార్చి చెబుతున్న ఈ శారద కథ విందామా.
3: నేను దివి తాలూకాలో బాగా పల్లెటూరుకు చెందిందాన్ని. నాకు మా చుట్టమైన వరుసకు మామయ్యతో నా 12వ ఏటనే పెళ్లి చేశారు. నా భర్త ఎప్పుడూ నన్ను కొట్టడం, తిట్టడం, అత్తామామలు నానా అవస్థలు పెట్టేవారు. నా బాధలు ఎవరికి చెప్దామన్నా ఆడవాళ్ళకి ఈ కష్టాలు మామూలే అనేవారు. అమ్మా నాన్న ఓర్చుకోవాలి, నువ్వెదురు తిరిగితే నీ చెల్లెలికి పెళ్లి కాదు అనేవారు. నా భర్త ఏ పని చేయకుండా ఇంకా డబ్బులు తెమ్మని నన్ను కొట్టేవాడు. భర్త, అత్త, మామ నన్ను బాగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. నేను ఇప్పుడు వసతి గృహానికి వచ్చి చదువుకుంటున్నాను. అంతేకాకుండా పుట్టు కూడా నేర్చుకుంటున్నాను. నేను వాళ్ల మీద ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక బాల్య వివాహ

0: అసలు తప్పని, నాలాంటి ఎందరో అమ్మాయిల బతుకులు చదువులేక ఏ పని నేర్చుకోక అలమటిస్తున్నారని తెలుసుకున్నాను.
1: ముందడుగు వేయాలంటే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు. ఏదీ పూలబాట కాదు. నువ్వు చేయగలవా, సాధించగలవా అన్న పరుష పదాలు ఎదురవుతాయి. ఏదైనా ప్రయత్నం చేయకుండా భయపడ్డం కంటే ప్రయత్నం చేసి ఓడిపోవడం మిన్నా అని పెద్దలంటారు. ఇటువంటి ఆశావహ దృక్పథం కలిగి రాబోయే రోజులన్నీ నావే అన్న ధీమా ఉన్న కుమారి సుష్మ మాటల్ని విందాం.
2: అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, పాలబుగ్గల సిగ్గుల రెమ్మను, చక్కెర పలుకుల చక్కని చుక్కను, అమ్మ కన్నీటిని తుడిచివేస్తాను, నాన్న కన్నులకు పండగవుతాను, చిట్టి గౌనుల తొడికి గంతులేస్తాను, ఉయ్యాలలూగే వయ్యారినవుతాను. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, ఓణీలు వేసినే వేడుకవుతాను, పూల జడలల్లినే చామంతినవుతాను, సంబరాలు తెచ్చి సంపెంగనవుతాను, నవ్వుళ్ళు పూయించి జాబిల్లినవుతాను. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, చదువులెన్నో నేర్చి పేరు తేలేనా, సంద్రాలు దాటినే దాళ్ళలు తేలేనా, అమ్మ నాన్నలకి అండగా ఉండనా. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను. భ్రూణహత్యలు బాల్య వివాహాల ఆగండి, ఆపండి, నన్నెదగనివ్వండి. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను.
1: మన దేశంలో ఎంతోమంది మహిళలు ఎన్నో తరాల నుండి తమదైన శైలిలో వారివారి రంగాల్లో రాణించారు. తమకు అడ్డువచ్చే ప్రతి అవరోధాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, క్రీడలు, పారిశ్రామికం ఇలా ఎన్నో రంగాల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు, తిరుగులేని ముద్రను వేశారు. మరి నేటి ఆడపిల్లలు కూడా ఇలాంటి మహిళలుగా ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం.

0: మీరింతవరకు ఆడపిల్లనమ్మ రూపకం విన్నారు. రచన నిర్వహణ శ్రీమతి దివ్యా గుడిపూడి. కార్యక్రమంలో తర్వాత శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి విశేషాలు వింటారు.
1: ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ బాలమంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలమంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్య కొలువై ఉండే పవిత్రమైన శ్రీచక్రాలలో మొదటి దేవత బాలాదేవి. ఈ బాలాత్రిపుర సుందరీదేవికి తీపి బూంది, శనగలను నైవేద్యంగా అర్పిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం బాలాత్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. కనుక ఈ రోజున అమ్మవారిని పూజించి ఆమె కరుణా కటాక్షాలకి పాత్రులమవుదాం.
0: శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారం గురించి విశేషాలు విన్నారు కదా. మరి చివరిగా భక్తి గీతం వింటారు.

భక్తిగీతం విన్నారు. ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: బొమ్మరిల్లు. బొమ్మరిల్లు కార్యక్రమంలో వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఎంపీపీఎస్ హెచ్యు ఉర్దూ సెక్షన్ మునుగోడు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
2: ముందుగా దేశభక్తి గీతం వింటారు.

దేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం, తూర్పు దిశ పొంగి పొరలే గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం, భారతదేశం మన

0: ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం.
1: దేశభక్తి గీతాన్ని చాలా చక్కగా ఆలపించిన వారు 5వ తరగతి విద్యార్థులు ఆషిక్, నజీర్, సాదిక్, బాజీసిలార్. ఇప్పుడు ఆషిక్ మనకు ఒక నీతి పద్యం చెప్తా అంటున్నాడు, విందామా?
2: అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచుం రోగునట్లు కనకంబు రోగునా, విశ్వదావిరామ వినురవేమ భావం. అల్పుడెప్పుడు ఆడంబరముతోనే పలుకుతాడు, మంచివాడు శాంతముతో మాట్లాడతాడు, కంచు ధ్వని చేసినట్లుగా బంగారము ధ్వని చేయదు కదా. అల్పుడు కంచుతోనూ సజ్జనుడు బంగారముతోనూ సమానము.
1: వేమన శతకంలో నుంచి అల్పుడెప్పుడు పలుకు పద్యాన్ని ఆషిక్ చాలా చక్కగా భావంతో వివరించాడు. పిల్లల్ని తీర్చిదిద్దేది గురువులే కదా, అలాగే వారి భవిష్యత్తుకు పునాది వేసేది కూడా వారే. కాబట్టి గురువులను స్మరించుకోవడం మన కర్తవ్యం. నజీర్ గురుపూజోత్సవం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, విందామా మరి.
3: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు. కానీ ఆ గురువును మనందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యను అభ్యసించినప్పుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికి కేటాయించనంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఒక రూపం కల్పించి తీర్చిదిద్దే గురువులనే ప్రత్యక్ష దైవాలను విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు స్మరించుకునేందుకు గాను సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. గురువు అనే పదాన్ని అర్థం గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు. ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1885 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. తన కోరిక మేరకు తన పుట్టినరోజునాడు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము.
1: మనిషి జీవితంలో నుంచి అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును చూపించే గురువుల గురించి నజీర్ చక్కగా వివరించాడు. ఇప్పుడు మరొక దేశభక్తి గీతం.

0: శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన స్త్రీలు పొంగిన జీవగడ్డ దేశభక్తి గీయాన్ని ఆలపించిన వారు ఆఫ్రిన్ ఆషిక్. మనిషి జీవితంలో ఉల్లాసానికి ఉత్సాహానికి నవ్వాలి. నవ్వడం అనేది దేవుడిచ్చిన వరం. నవ్వకపోవడం ఒక రోగం. ఇప్పుడు మా పిల్లలు కొన్ని జోక్స్ చెప్పి మీ అందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు. విందామా?
1: తండ్రి తెల్లబోయేదెప్పుడు ఏంట్రా అన్ని సబ్జెక్టులు 0 మార్కులు వచ్చిందేంట్రా అని కొడుకుని అడిగితే క్లాసులో అందరూ పంచుకోగా మిగిలిన మార్కులు నాకు వచ్చాయి నాన్న అని కొడుకు చెప్పినప్పుడు.
2: దోమపిల్ల తన తల్లిని, అమ్మా నేను సినిమాకి వెళతానమ్మా అని అడిగితే, సరేనమ్మా వెళ్ళిరా కానీ చప్పట్లు కొట్టే సీన్లో మాత్రం జాగ్రత్త అని చెప్పింది.
0: ఆషిక్, సాదిక్ చక్కగా జోక్స్ చెప్పి నవ్వించారు. ఇప్పుడు ఒక నీతి పద్యం. నజీర్.
3: కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు మరియా, కూరిమి విరసంభైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. భావం, ఒకరిపై ఇంకొకరికి ప్రేమ అభిమానములున్నంతకాలము తప్పులేమి కనపడవు. అదే ప్రేమ తగ్గినట్లయితే ప్రతి పని తప్పుగానే కనపడుతుంది.
1: ఇనుము విరగనేని ఇమ్మారు ముమ్మారు కాచి ఎతుకవచ్చు గ్రమముగాను. మనసు విరిగినేని మరి చేచరాదయ విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఇనుము 2-3 సార్లు విరిగినప్పటికీ దానిని మరలా అతుకవచ్చును. మనసు విరిగినట్లయితే మళ్ళీ దాని దగ్గరకు చేర్చడం చాలా కష్టం.
4: సత్ప్రవర్తనంబు సౌఖ్యంబు మర్యాద మంచి వారి పొందు మనకునిచ్చు కలుషమతుల పొందు కలహాలు గొని తెచ్చు లలిత సుగుణజాల తెలుగు బాల. భావం, మంచివారి స్నేహం వల్ల మంచి నడవడిక సుఖం గౌరవం లభిస్తాయి. చెడ్డవాళ్లతో స్నేహం వల్ల పోట్లాటలు వస్తాయి.
0: మనిషి జీవితంలో స్నేహం చాలా ముఖ్యమైనది. మంచి స్నేహితులుంటే మంచి అలవాట్లు గౌరవం లభిస్తాయి. నషీర్, సాదిహ్, నజీర్ చాలా చక్కగా నీతి పద్యాల ద్వారా మనిషి జీవితంలో కావాల్సిన మంచి లక్షణాల గురించి చక్కగా వివరించారు. ఐదో తరగతి విద్యార్థి అయిన షేక్ ఆషిక్ ఇప్పుడు ఒక నీతి కథ చెప్తాడు. విందామా మరి.
2: అనగనగా ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి మెలిసి జీవించేవి. సింహాలు, కుందేళ్లు, పులులు, జింకలు, కోతులు అన్నీ కలిసి ఉండేవి. వాటితో పాటు ఒక పెద్ద పాము కూడా ఉండేది. అనేక జంతువులను పెద్ద పాము వేటాడి తినేది. అలా కుందేళ్లు, జింకలు మొదలైన చిన్న జంతువులు మాయమైపోయేవి. ఇది గమనించిన మిగతా జంతువులు ఇలా అనుకోసాగాయి, మన జంతువులు రోజుకొకటి కనపడకుండా పోతున్నాయి, కారణం ఏమై ఉండవచ్చు? సింహమో పులులో వేటాడుతున్నాయేమో అనగానే పాము కూడా నంగనాచిలా వచ్చి, అవును ఆ సింహాల పనే అయి ఉండవచ్చు అంది. పెద్ద పాము చిన్న జంతువులను మింగి చెట్టుకు చుట్టుకోవడం ఒకరోజు జింక చూసింది. ఈ విషయం సింహంతో జింక చెప్పింది. సింహం పాముతో ఇలా అంది, నువ్వు ఇప్పటికే చాలా జంతువుల్ని తిన్నావు, అలా తినే హక్కు

0: లేదు. నీకు మరణదండన తప్పదు. ఈ అడవి నుండి నిన్ను బహిష్కరిస్తున్నాము అంది. కానీ ఇంతలో జంతువులన్నీ కలిసి ఐక్యంగా పాముపై దాడి చేశాయి. పాము ఇక వేరే దారి లేక అక్కడి నుండి పారిపోయింది. తర్వాత ఒక కోతి దగ్గరకు వెళ్ళి నన్ను ఆదుకోమంది. కోతి ముందు నమ్మలేదు. తరువాత ఇంట్లోకి ఆహ్వానించి భోజనం పెట్టింది. కోతి పాముకు ఆశ్రయమిచ్చింది. తర్వాత కొన్ని రోజులకు కోతికి కుందేలు కలిసింది. జరిగిన విషయం అంతా కుందేలు కోతితో చెప్పింది. తర్వాత కుందేలు కోతి ఇంటికి వచ్చి పామును చూసి భయపడి జరిగిన విషయం చెప్పింది. పామును తరిమేయమంది. కానీ కోతి ఇలా చెప్పింది, తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ అది ఇప్పుడు చాలా మారిపోయింది, పాము చాలా నమ్మకంగా ఉంటుంది అని. సరే నీ ఇష్టం అని కుందేలు వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకు పాము కోతి పిల్లలను తినేసి హాయిగా ఉంది. సాయంత్రం కోతి ఇంటికి రాగానే పిల్లలు లేకపోయేసరికి అంతా వెతుక్కొని దానికి పాము తినేసిన విషయం తెలిసింది. పాము నమ్మక ద్రోహం చేసింది అని తెలిసింది. అలా నమ్మించి ద్రోహం చేయకూడదు కదా, నీతి నమ్మక ద్రోహం నేరం.
1: ఆశిక్ మంచి నీతి ఉన్న కథ చెప్పాడు మనకి. నీతి ఏమిటంటే ఎవరినైనా నమ్మించి మోసం చేయకూడదు. నమ్మక ద్రోహం అనేది ఎవరు కూడా ఎవరితోనూ చేయకూడదు. ఇప్పుడు ఇంకొక దేశభక్తి గీతం.

0: అయింది.
1: సాదిక్ ఆఫ్రిన్, పవిత్ర భారత సవిత్రి కోహు గేయం చక్కగా ఆలపించారు. ఇప్పుడు విహరింపనిమ్మ విహరింపనిమ్మ, ఇంకొక దేశభక్తి గీతం.

0: పుత్ర భారత జాతీయ జెండా.
1: సేతు సీతాచల స్థిర భరత జాతి ఖ్యాతి నిలిపిన ఎట్టి జాతీయ జెండా. స్వతంత్ర భారత జాతీయ జెండా విహరింపనిమ్మ విహరింపనిమ్మ. స్వాతంత్ర విను వీధి జాతీయ జెండా.
2: నజీర్ ఆషిక్ ఇద్దరూ చాలా చక్కగా పాడారు. ఇప్పుడు తేనెల తేటల మాటలతో ఒక దేశభక్తి గీతం.

0: ఇంతవరకు మీరు మండల పరిషత్ ప్రాథమిక హిందూ ఎలిమెంటరీ స్కూల్ ఉర్దూ సెక్షన్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పడిన పాటలు విందాం.

0: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి వామనుడు నాటకం. రచన శ్రీ పురాణపండ రంగనాథ్. నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్. పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. వినండి వామనుడు నాటకం.
2: గురువర్య, నా ఆవేదన అర్థమైందనుకుంటాను.
3: బలి,
2: నా ఆంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను.
3: నన్ను ధర్మ సంకటంలో ఇరికిస్తున్నావయ్యా.
2: అంటే రాక్షస కులగురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా?
3: బలి, మీ తాతగారు ప్రహ్లాదుల వారి మాట.
2: పుత్రశోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
3: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
2: అదేమిటా ఆచార్య?
3: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచించరు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయానికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
2: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
3: అదిగో అదిగో మళ్ళీ అదే మాట. ఆ మాటే అనొద్దంటున్నాను.
2: అదేమిటి ఆచార్య? తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తిప్పలు పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
4: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంతా తొందరపాటుతనం, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీలో ఆ ప్రవృత్తి పోవటం లేదు.
2: అంటే మేం మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
4: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగే చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అలుస్తానంటావు, ఏవైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
2: నా తండ్రిని మోసంతో నిర్జించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
4: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
2: కపటమా?
4: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కస్సుపుస్సుమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాల లూపుతారు. అమృతం పొందటానికి జగన్మోహన్ వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని

0: ఎలాంటి భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు.
1: ఇప్పుడు నన్నేం చేయమని మీ ఆజ్ఞ?
0: నా ఎదురుగా తల ఊపి అటు తిరిగి తోకదాడిస్తే ఉపాయం ఏం చెప్పను?
1: మీరు చెప్పినట్లే చేస్తాను గురుదేవా, ఇది నా ప్రమాణం.
0: అయితే విను, మీ రాక్షసి వంశాన్ని ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాల్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలి. ఆ దేవగురువు బృహస్పతి ఏ ఉపాయాలతో దేవతల్ని అంతవారుగా చేశారో, నేను మీ వంశగురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుని శిష్యగణం లోకోత్తర గుణ సంపన్నులని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు. అర్థమైందా?
1: చిత్తం ఆచార్య. ఇకపై ఈ పాతాళ లోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అణగూరుస్తారు. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం. బలి, పాతాల సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినవి కదా.
1: అయినా మీరే వివరించి చెప్పాలి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ, అందువలన ఇది చీకటి లోకంగా పేరొందింది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి వంశం అయ్యానిది. పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తలదన్నాలనే ఆశ ఉండాలి. దేవరాజ్యమును మించి ఈ పాతాల రాజ్యమును పరిణవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుగంజ వేయకు. ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురువాజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజోరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు.
1: ఆచార్య,
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి, ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్యకక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి, నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం. మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
1: అలాగే ఆచార్య, పాతాళానికి యుగయుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ, సంకల్ప సిద్ధిరస్తు, అంతరిక్ష లోకానికి ఉద్యమించు.
2: గురుదేవా, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
0: బలి, యోగ శక్తి చే సాధించు.
1: అలాగే గురుదేవా, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగా

0: మానవుని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం. సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరూ చేయని చేయలేని అద్భుతాలను సాధించాను. నిర్దిష్ట మార్గాలలో, కక్షలలో, నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్షను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకులు ఆచార్య శుక్రులకు రాక్షస లోకం అంతా శతధారణపడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
1: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
2: వింధ్య, భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీహ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
1: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులో ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి. అందుకే వారి కోసం వీటిని పంచిపెడతాను.
2: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంతాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
1: అదింకా నా వరకు రాలేదు. పరిచారక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
2: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధునకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
1: అదిగో చిరంజీవి బాణుడిటే వచ్చుచున్నాడు, అతన్నే అడగండి.
3: మాతాపితరులకు వందన శతాలు, మా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.
1: అవును కుమారా, భావలతికా పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
3: అటుల నా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
2: బాణ. ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
3: నా చేతిలో ఉండటమే దీనికి విలువ, వేరే విలువ ఏమిటి తండ్రి?
2: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
3: అంతటి శక్తి దీనికున్నదా?
2: ఆచార్య శుక్రుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
3: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి వెల్లడయ్యేది. ఈ పుష్పము ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
2: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
3: నలుపు కలిసిన ఎరుపు.
2: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
3: భలేగా ఉన్నదే, నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్లలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
2: వింధ్య, నువ్వే రంగును కోరుకుంటున్నావు.
1: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
2: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
1: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
2: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
4: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
2: విప్రచిత్తే,
4: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు

0: దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలగు వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
1: విచిత్రంగా ఉందే.
0: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు.

0: నియమాలు ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
1: అంటే వేరే కారణం కూడా ఉందే?
0: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
1: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తోందా మాచ్య.
0: ఏముందురు మహారాజా?
1: ఈ బలిసార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని మా అభిప్రాయం.
0: కొంచెం వివరించగలరా?
1: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
0: ఏమిటా భావన?
1: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి, స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
0: ఆలోచిస్తారు
1: ఎందుకని?
0: పగ.
1: ఎందుకా పగ?
0: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
1: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
0: యజ్ఞ యాగాదులలోని ఆవిర్భాగాల వలన.
1: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలనే ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను, వేద విధుల్ని సమాదరిస్తున్నాను, ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను, ఈ రాజ్యానికి అన్ని విధాలా ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను, రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ప్రతిభావంతోని పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను, సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి ఈ పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మనల్ని చూసి అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
0: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
1: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
0: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
1: అంటే ఇంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
0: అవును. సమవుజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుతరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకము నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
1: వెంటనే ప్రవేశపెట్టు.
2: చిత్తం.
3: రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
1: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
3: విజయీ భవ.
1: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
3: అంతా కుశలమే బలి. కానీ
0: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
3: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
1: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
3: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్ట వేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
0: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
3: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలి చక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
1: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూత

0: తృప్తి, దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
1: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
0: ధన్యుని మహాత్మా. అమాచ్య
2: ప్రభు,
0: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
2: అలాగే ప్రభు.
3: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునుపెన్నడూ లేని సంకటం వచ్చి పడినదేమి?
4: కాలవైపు ఇచ్చివు మహేంద్ర.
5: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
4: అగ్నిభట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
5: ఇది నా ఒక్కడి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
3: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో మ్లానాలై భయంకరంగా నినదిస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
4: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
3: అదేమిటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిస్సులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏమిటాచార్య?
4: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తికి అందేటట్లు చూస్తున్నారు.
3: బలిచక్రవర్తికి యజ్ఞాహుతులా?
4: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భాగాన్ని అందజేస్తాడు.
3: అంటే అందరూ బలికే స్వాహ చెబుతున్నారన్నమాట?
4: అవును. దేవఋషులు, మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
3: ఇది అక్రమం, క్రమం కాదాచార్య.
4: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞ విధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
3: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
4: ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు.
3: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
4: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరము ఏమీ చేయజాలము.
5: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
4: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణమూర్తి స్మరణయే శరణ్యం.
6: ఓం నమో నారాయణాయ నమః.
0: యజ్ఞయాగాది ధర్మకార్యాలకు, దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశానాచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
7: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించటమే.
0: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
7: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా?
0: అవును.
7: దానిలోని మీ భాగాన్ని తెచ్చుకునే అవకాశం ఉంది.
0: మంచిది ఆచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకుని వస్తాను.
8: ఎవరది ఈ జలనిధిలోని అపూర్వ సంపదను కదిలిస్తున్నదెవరు?
0: సముద్ర, నేను బలిని.
8: దొంగవల ఏమిటిది మహాత్మా?
0: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనుచున్నాను, దొంగతనమేమున్నది?
8: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
0: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.

0: మలీంద్ర, నేను కాపలాదారును మాత్రమే. నాపై మీరు ఇట్లా ఆయుధమునెత్తుట పాడి కాదు.
1: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నీతి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయకుండా అడిగించితేవో దండోపాయము తప్పదు.
0: ఇంద్రా, దేవంద్రా, పహిమాం పహిమాం.
2: ఒరి బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
1: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
2: నీ భాగమా? ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చినది?
1: క్షీరసాగర మథన వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులన్నీ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్రా? నువ్వే విధంగా దేవతలకు రాజువో, అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
2: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
1: ఇంద్రా, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీవిధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజుపోయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
2: బలి, ముండివాదను మానుము, వెళ్ళుము. లేదా
1: శక్తి నీకే కాదు, నాకు నువ్వు కలదు.
2: 100 యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఓయి బలి, నీ తండ్రి తన తలను తానే తీసి ఇచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివేసి శత్రు నిశేషం చేసుకుందును.
1: అంతటి మనగాడివా?
2: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
1: ఇంద్రా, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్రప్రయోగం చేస్తావా?
2: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
1: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.
3: నిత్యదాన తపోనిరతుడైన ఒక సాధకునికి ఇటువంటి దుర్మరణమా? విధి వైపురీత్యము కాక మరేమిటి?
4: తాతగారు, ఎంతటి దుర్దశ ప్రవర్తించినది.
3: అమ్మా వింఛా, ఈ కష్టాలన్నీ చూచటకి స్వామి నాకు ఈ చిరాయువుని ప్రసాదించినట్లున్నాడు.
5: సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజీవుని ప్రయోగించి బ్రతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
6: ప్రభు, ఇంతలోనే స్వర్గంపై దాడికి సన్నాహాల?
1: అవును వింధ్య, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యల్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపురూప వృక్షపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుండయ్యాను. సహనాన్ని, మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
7: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
1: తమ ఆశీర్వాదం గురుదేవ.
7: సంకల్ప సిద్ధిరస్తు, విజయోస్తు.

0: ఆ బలి విజృంభణం ముందు దేవసైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాధివీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చెత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర

0: కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాలధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
1: 100 యజ్ఞాల విశేష ఫలంతో దివ్యశక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
0: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదులు. స్థిమితంగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
1: దేవగణహితైషులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక మాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
0: దేవేంద్ర, ఇదివరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుడు వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అజేయమని లోకానికి తెలియజేశాడు.
1: శత్రువును స్తుతిస్తూ నన్నిలా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
0: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు, మారుతుంది. మనకు మంచి కాలం వస్తుంది. సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళదాం. పదా.

0: తిరిగి పంద. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం. జై రక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్యులు ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణవిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? మీ అందరి వదనములు కళావిహీనములై విషాద భరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణాంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్వమును తృంచి మీకు మీ మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహింతును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాహ్యమును కానీ ఏ అకృత్యమును కానీ పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ.
4: శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేమిటి?
3: అవన్నీ ఒకెత్తు

0: ఈ యజ్ఞం ఒకటే ఒక ఎత్తు. ఈ యజ్ఞ ఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
1: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
2: అదేమిటి పితామహ?
1: బలి, నువ్వు ఎవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
2: నా అధికారోద్ధత అలాంటిది.
1: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
2: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
1: చాలా తప్పు చేశావు బలి.
2: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు? రాజ్య వ్యవస్థ ఎందుకు?
1: ఏమిటి, ఏమన్నావు?
2: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
1: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
2: పితామహ,
1: ఈ సృష్టి విలాస క్రమాన్ని, వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలో ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన నా అభిప్రాయం.
3: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజ భుజ పరాక్రమంతో, దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా చెప్పండి.
1: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాల్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
3: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనవ కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
1: సవరణకు వీలైనవి కావయ్యా శాశ్వత మూల్యాలు. ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలం రసతత్వాన్ని మార్చుకోగలవా?
3: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
1: సరే, మీ ఇష్టం.
4: ఈ సిద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
5: దేవమాత, అదితి అమ్మ చేతి ముద్ద తినాలని వచ్చానమ్మా.
4: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
5: షడ్రుచులకు అందని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
4: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన ధరించిన మీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శం నాయన.
5: అమ్మా, తల్లి చేతి గోరుముద్దులు పంచభక్షాల కన్నా మెన్న.
4: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
5: నీవు కోరడం, నేను తీర్చకపోవడమునా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన జన్మిస్తాను. మాతృరుణం, సమాజ రుణం తీర్చుకుంటాను.
4: ధన్యురాలను, తల్లి పేగుకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
5: సమస్త సన్మంగళాని భవంతు.
4: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
6: వామనుడు కారణజన్యుడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులం అయ్యాం. దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం. కుబేరుడు అక్షయభిక్షాపాత్రను పంపించాడు. ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
4: అవును స్వామి, మాతృభిక్ష, పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
7: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
8: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి
4: వామన.
8: మహర్షులారా, అగ్ని మనకిచ్చే సందేశం ఏమిటి?
9: ఎప్పుడూ పవిత్రంగా ఉండమని.
8: కాదండి.
7: మరి ఏమిటి?
8: అగ్నిదేవుడు త్యాగగుణాన్ని ఆదర్శంగా చేసుకున్నాడు. తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి, దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాటనం చేస్తుంటారు కదా, చెప్పండి.
9: ఎందుకు లేరు, ఉన్నారు.
8: ఎవరు వారు?
7: ఇంకెవరు? బలి చక్రవర్తి.
8: అంతటి దానశీలి ఆ బలి?
9: అలాంటి దానశీలి లేనే లేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో. ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి.

0: బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
1: అలాగా అయితే వెళ్తాను.
2: బలి, ఇది అగ్ని శాంతి హోమగుండం.
3: అగ్నయే నమః.
2: ఇది వరుణ శాంతి హోమం.
3: కర్పూర హవిస్సు వేస్తున్నాను.
2: ఇది పృథ్వీ శాంతి హోమగుండం.
3: నవధాన్య హోమం చేస్తున్నాను.
2: ఇది అంతరిక్ష శాంతి హోమం.
3: నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను.
2: ఇహ ఈ హోమగుండాలకు ప్రదర్శనాలు చేయండి.
3: అలాగే. ఎవరి బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
1: భవతు భిక్షాన్ దేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి. ఓం.
3: ఏం కావాలి బ్రహ్మచారి?
1: బలి,
4: ఏమిటా ఏకవచన సంబోధన?
1: పెద్దల్ని పిన్నలు అలా పిలవవచ్చునని లోకనీతి. ఏం బలి
3: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి? అడుగు.
2: నాయనా బలి.
3: ఆచార్య,
2: ఇది చంద్రుడు జ్యేష్ఠమూల నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అంది వచ్చే సమయం.
1: భవతి భిక్షాన్ దేహి.
3: ఏం ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
1: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
4: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నావే.
2: బలి అంటే ఎవరో తెలుసునా?
1: ఏకవచన ప్రయోగం చేయకుబాణా.
4: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశం మాది. బలి చక్రవర్తి దానానికి మారు పేరు.
2: బాణా, ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
4: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రుడక లెక్క ఆచార్య.
3: బాణా, చిన్నవారైనా పెద్దవారైనా అతిథిని గౌరవించాలయ్యా.
5: అలా గడ్డి పెట్టు.
4: ముత్తాత.
3: బాణ. బాలక, నీ నామధేయం?
1: నన్ను వామనుడు అంటారు.
6: వామ అంటే సౌందర్యమని, శుభకరమని అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
3: నీకేం కావాలో కోరుకోవయ్యా.
1: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
3: సత్యవాక్ పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతి ప్రీతి చేసిన నేను యజ్ఞపురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
1: అడుగుతున్నా బలి.
3: అవశ్యం
1: అడుగుతున్నా. ఏం బాణా?
4: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
1: అడుగుతున్నా. ఏం ఆచార్య?
2: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
3: సందేహించక అడుగు బాల. సప్తద్వీప విలసితమైన వసుంధర కావాలా?
1: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
3: మరి బంగారు రాసులా?
1: సువర్ణ వేదాధ్యాయకి వేరే బంగారం ఎందుకు?
3: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
1: ఏమీ వద్దు.
3: ఏమీ వద్దా?
2: మరేం కావాలట?
4: ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
1: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతి పోదు కదా.
4: అధిక ప్రసంగం మాను. అడుగు.
3: అడుగు బాలక.
1: ఏం శుక్రాచార్య, అడగనా?
3: అడుగు.
1: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలదానం చెయ్యి బలి. అదే నాకు ఆనందం. నే చెప్పాను కదా నా మాటలు విని బాణుడి మతి గతి తప్పుతుందని.
4: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్ళి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
3: చిరంజీవి, మరొకసారి ఆలోచించవయ్యా.
1: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
2: నువ్వేదో కుట్రదారుడిలా ఉన్నావు.
3: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి, ఆలోచించవయ్యా.
1: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించ

0: వటువుని. సంతోషం, సంతుష్టి ఇవే తేజస్సుని, కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత 3 అడుగుల స్థలం నాకు చాలు. అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
1: బాలయ్య, నీ ఇష్టం అయ్యా. 3 అడుగుల దానవా, ఆశ్చర్యంగా ఉందే.
2: నేలకు 3 అడుగులున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
1: బానా, ఈ వటువుని తక్కువగా అంచనా వేయకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
2: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
1: బలి, నువ్వు ఈ దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువేలా మాయావటువు రూపంలో వచ్చాడు.
3: శ్రీ మహావిష్ణువా?
2: మాయావటువా
4: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకో ఆనందపడింది.
0: బలి, దానం ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాను.
1: వాగ్దాన వీరుని అనుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
3: బలి, వద్దు, నా మాట విను. ఇతడు కపటి.
1: కాని శ్రీ మహావిష్ణువే అంటున్నారు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహి అని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
3: బలి, పట్టుదల వద్దు, కొంచెం కొంచెం ఆలోచించు.
1: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోకపాలకుడు, సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య, జీవితానికి ఏం కావాలి?
2: ఇతడు మాయావామనుడు వేషధారి. మీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
1: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండరోదకం.
5: అలాగే ప్రభు.
1: బలి, ఈ దానం చేయకుండా మాయోపాయం చే నిరోధిస్తాను. కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను.
3: అబ్బా, దర్ప పడుతుంది, కన్ను పోయింది.
1: వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడిగిన బాదం.
0: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
2: ఆచార్య, మీరు చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి.
1: బాణా, ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
2: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
1: శాంబరీ మాయల్ని ప్రయోగించండి బాణా.
2: శాంబరీ మాయలు ప్రయోగించారు, అయినా ఏమీ లాభం లేకపోయింది. ఇదేంటి ఆచార్య?
1: ఆ విష్ణు మాయ.
4: నే ముందే చెప్పాను నీ ఆటలు సాగవని. ఎందుకు వృధా ప్రయాస?
2: ముసలి ముత్తాతో
1: ఆవేశపడకు బాణా.
2: ఇంత వైపరీత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? వాజ్జయ్యమండి, మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
4: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా?
2: నేను చెప్పినట్లు ఇతడు మాయావాటుడు. వామనుడే వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
4: శుక్రాచార్య, తొట్టుపడకండి. మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కడ్డు తగిలిన మీ కన్ను పొడిచి ఏకాఠుని చేశాడు.
2: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై 2వ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి

0: గ్రహ శకల వలయసీమను తన్ని, తోకచుక్కల మండలాన్ని తరించి, తారామండలాన్ని కొలిచి, అనంత విశ్వాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు. వేలిడంత వటువు పెరిగి పెరిగి భోల భోంతర విశ్వాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు.
1: పిచ్చి ఆచార్య, ధనిష్టా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం. అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
0: విష్ణు భక్తులైన మీరు అంతకన్నా ఏం చెప్తారులేండి?
1: పరమదయాళు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
2: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
3: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
2: అటులనే
3: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదార విందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మగడిగిన ఈ పాదాన్ని, గంగ పుట్టిన ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
2: శుభం భూయాత్.
4: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాలకాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడినది కదయ్యా. ఏమి కాపట్యము, ఏమి వైష్ణవమాయ.
5: బాణా, ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకి ఇటువంటి శిక్ష నీకు భావ్యమేనా?
2: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైస్విక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాలమానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కానీ బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
3: మిగిలిన అన్ని లోకాల వలనే నా పాతాళ లోకాన్ని సంపద్వంతం, సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
2: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాల్ని, క్రమాన్ని, గ్రహతారగతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై, అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని, వాయు, అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి, ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు. కనుకనే ఇంతటి కథ నడిచింది.
1: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
2: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
3: నా కళ్ళు తెరిపించావు మహానుభావా.
5: కాలనే ఎంత, నా మాంగళ్యానికి, ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
2: బలిదాన నిరతికి, సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావరణ మనువు కాలంలో ఇంద్రపదవిని అనుగ్రహిస్తున్నాను.
3: తమ ఆశీస్సులు.
4: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
2: బలి, నువ్వు పాతాళానికి వెళ్ళి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది.
3: తమాజ్ఞ.
2: అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
3: స్వామి, అంతటి శిక్ష మీరే విధించుకునడం?
2: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
3: నాదో చిన్న కోరిక మహాశయ.
2: అడుగు.
3: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది, వీరిని చూడకుండా ఉండలేను. కనుక ఏడాదికి ఒకసారి పాతాళం నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
2: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు.

0: రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
1: ధన్యుణ్ణి స్వామి.
0: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలు ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు, అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
1: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు.
2: భక్తవత్సల, నారాయణమూర్తి నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు బరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కనుల పండుగ చేశావు. ఒక జన్మలో రెండు అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణం, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా నిన్ను ఏమి కోరగలను.

వామనుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలన్రాజు హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసునూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎన్విఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీబిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపులేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాభవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, పికే మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశ

0: ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. చిత్రగీతాలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన మీకోసం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట ఆపద్భాంధవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన మంచి బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: మీరు విన్న ఈ పాట మల్లికార్జున సుమంగిలి ఆలపించిన పాట, రచన సిరివెన్నెల. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆజాద్. ఈ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన పాట, రచన వేటూరి.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ చిత్రానికి మనో రమ్య బెహ్రా ఆలపించిన పాట, సంగీతం మిక్కీ జే మేయర్, భువనచంద్ర రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట సుందరాకాండ. ఈ చిత్రానికి చిత్ర మరియు వారి బృందంచే ఆలపించిన పాట, ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ముద్దుల ప్రియుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట మీకోసం.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
2: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
3: మీరు విన్న ఈ పాటతో యువల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. ఈనాటి చిత్రగీతాలు ముందుగా సినీ గీతాలు వింటారు. వినే ముందు ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట బావా బావమరిది. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, వేటూరి రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట అల్లరి మొగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, ఎంఎం కీరవాణి రచన.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. చిత్రగీతాలు వింటున్నారు. మరి ఈ చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట సోగ్గాడి పెళ్ళాం. ఈ చిత్రంకి కేజే యేసుదాస్ చిత్ర ఆలపించిన పాట, రచన సాయి శ్రీహర్ష,

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రకథల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆరియా 2. ఈ చిత్రానికి కునాల్ గుంజన్, మేఘ ఆలపించిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్,

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట ఆనంద్. ఈ చిత్రానికి శ్రియా ఘోషల్ ఆలపించిన పాట. సంగీతం కెఎం రాధాకృష్ణన్, వేటూరి రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అనుమానాస్పదం. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట, ఇళయరాజా సంగీతం, వంశీ రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రానికి దినకర్ చిత్ర ఆలపించిన పాట, సునీల్ సంగీతం, సిరాశ్రీ రచన

102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి చిత్రగీతాలు వింటున్నారు. చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట దేశముదురు. ఈ చిత్రానికి చక్రీ కౌశల్య ఆలపించిన పాట, కందికొండ రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట పరుగు. ఈ చిత్రానికి సాకేత ఆలపించిన పాట, సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట ఖడ్గం. ఈ చిత్రానికి సుమంగళి ఆలపించిన పాట, సిరివెన్నెల రచన

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట 6. ఈ చిత్రానికి గోపిక పూర్ణిమ ఆలపించిన పాట, సాహితీ రచన.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. విజయవాడలో ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవనంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానముందని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని, పర్యాటక రంగానికి తాజా ఉత్తేజాన్ని ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది చెందిన భారతదిశగా పయనిస్తూనే నగరాలు తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలోని కాకవాడలో ఈరోజు నిర్వహించిన అడవి తల్లిబాట 2.0 కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 7 జిల్లాల గిరిజన ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: అడవితల్లి బాట ద్వారా మరో 1341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల రహదారులతో పాటు రోడ్లను కలిపే మధ్యలో వంతెనల్ని, దాదాపు 45 వంతెనలను 2,52 కోట్లతోటి 2,569 పనులని మంజూరు చేశారు. అడవితల్లి బాట రహదారులకు దాదాపు 2 వంతులు ఖర్చు అవుతుంది. మన గిరిజన సమగ్ర అభివృద్ధికి చేరువచే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తాం.
0: రాష్ట్రంలో గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఈరోజు జీఓఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యక్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33% బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖలో భారీగా విదేశీ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో కోల్కతా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 8.98 కోట్ల రూపాయల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాస దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అంతరిక్ష రంగంలో సంస్కరణలు 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశాబ్దాల పాటు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న భారత అంతరిక్ష రంగంలో కేంద్ర ప్రభుత్వం 2020లో సంస్కరణలు తీసుకువచ్చింది. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు రంగానికి పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తూ తీసుకువచ్చిన ఈ సంస్కరణలు దేశంలో అసాధారణ మార్పులకు నాంది పలికాయి. ఇస్రోపై మాత్రమే ఆధారపడే పరిస్థితిని మార్చి పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లను భాగస్వామ్యం చేసేలా ఈ అంతరిక్ష సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష కార్యకలాపాలలో నిమగ్నం కావడానికి వీలుగా ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ను స్వయం ప్రతిపత్తి గల నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు

చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ పాత్రను మరింత విస్తరించారు. ఇస్రో సాంకేతికతలను వాణిజ్యపరంగా బదిలీ చేయడం, సాటిలైట్లు, లాంచ్ వెహికల్స్ తయారీని పరిశ్రమల కన్సార్టియాలకు అప్పగించడం ద్వారా గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ వాటాను పెంచేలా చర్యలు చేపట్టారు.

0: तीसरा भविष्य के लिए युवाओं को तैयार करना, चौथा स्पेस सेक्टर को सामान्य मानवी की प्रगति के संसाधन के रूप में देखना। आज डिफेंस से लेकर स्पेस सेक्टर तक सरकार अपने एक्सपर्टाइज को साझा कर रही है, प्राइवेट सेक्टर के लिए लॉन्च पैड उपलब्ध करवा रही है।
1: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్ల, పెనుమర్రు, నార్నిమెరక గ్రామాల్లో ఎన్టీఆర్ కాలనీల్లో 41,55,000 రూపాయలతో నిర్మించిన అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు గ్రామీణ కళాకారుల ఉత్పత్తులకు జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026 గొప్ప వేదికగా నిలుస్తోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమిఘాట్లో ఈ నెల 13 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 576 స్టాళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రంలోని కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 17 విడుదల చేసింది. గిరిజన ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సామాజిక న్యాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: దిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
3: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
2: అవునా? ఎందుకు?
3: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
2: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
4: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
2: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
5: ఆర్బిఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరే తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం, వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా వర్తతే. సర్వోచ్చన్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం, సామాన్యం ఆవాగమనం సంచాలితుం, నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా జనపదే బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః 23:20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసంచ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తనం మూలభూ

0: సంరచనా పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర సప్తశతాధిక త్రిసహస్రకోటి రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రైల్ స్థానకానాం నవీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరే తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
1: This is a historic day for Tamil Nadu. Today's program involves projects worth 13,000 crore rupees. We are inaugurating many completed projects and laying foundations for new ones. Some will make daily travel easier. Others will strengthen industry and trade. Together, they will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
0: సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రాం సంస్మరన్ శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ పంచవింశతి వర్షాణి సంపూరితవాన్. యతః ఏకాధిక ద్విసహస్రతమస్య వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథ గ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహణాతి. ప్రధానమంత్రిణా ఐఐటి మద్రాస్ పరిసరే సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రైల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపలని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః 900+ crore రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. సహ దృఢవిశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. అద్య సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా, మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం, అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి, సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మైపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
2: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: నవదినాత్మకః నవరాత్ర మహోత్సవః అద్య మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారబ్ధః. అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమ దినే

0: మాతుః దుర్గాయాః శైలపుత్రీ రూపస్య అర్చనా విధీయతే. హిమాలయతనయా శైలపుత్రీ శక్తిం స్థైర్యం నవారంభం చ ద్యోతయతి. శ్రద్ధాలవః దేశస్య ప్రసిద్ధేషు దేవి మందిరేషు దర్శనార్థం గచ్ఛంతి. అత్రావసరే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చ దేశవాసిభ్యః నవరాత్ర పర్వణః శుభకామనాః దత్తవంతౌ. రేలవే చయన పరిషదా 26వ 2000తమస్య స్నాతకస్తరీయ నియుక్తయే అధిసూచనా ప్రకాశితా. రేలమంత్రాలయేన సూచితం యత్ 48.5500 పదానాం కృతే ఇయం చయన ప్రక్రియా ఆయోజ్యతే. రేలమంత్రాలయస్య వివరణానుసారం అస్యాం నియుక్తి ప్రక్రియాయాం చత్వారః ప్రముఖ సంవర్గాః సమావిష్టాః. యేషు ముఖ్య వాణిజ్యిక సహ యాత్రాపత్ర పర్యవేక్షకః, వస్తుయాన ప్రబంధకః, కనిష్ట లేఖా సహాయక సహ టంకకః అథ చ వరిష్ఠ లీపిక సహ టంకకః ఇత్యాదీని పదాని అంతర్భవంతి. అస్యాః ప్రక్రియాయాః కృతే అంతర్జాల మాధ్యమేన ఆవేదన గ్రహణం అక్టోబర్ మాసస్య 8వ దినాంకే ప్రారబ్ధం. యోగ్యాః అభ్యర్థినః చ ఆగామి మాసస్య 6వ దినాంకం యావత్ స్వ ఆవేదన పత్రాణి ప్రేషయితుం శక్నువంతి. గతదిన పూర్వోపాయరూపేణ నిగడితా సీజేపీ సమూహస్ నేతార అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రాంకా సహైవ సౌరవదాస ఇత్యేతే అద్య నవదిల్ల్యాం విశేష కార్యపాలక దండాధికారి న్యాయాలయేన విమోచితా. దిల్ల్యారక్షిదలేన సంసూచితం యత్ సర్వవిధానాం విహిత వైధానిక ప్రక్రియాణాం పాలనానంతరం ఏతే త్రయః జనాః అద్య ప్రాతఃకాలే దిల్లీ ఛావనీ స్థితే విశేష కార్యపాలక దండాధికారిణః సమక్షం ప్రస్తుతాః. ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ ఏకవర్షపర్యంతం శాంతి వ్యవస్థాం సదాచారం చ రక్షితుం ఏతేభ్యః 50,000 రూప్యకాణాం ప్రతిభూబంధప్రపత్రం స్వీకృత్య ముక్తిః ప్రదత్తా. నేపాలస్య గోర్ఖా జనపదె బూఢీగండకీ నద్యాః జలస్తరే ఆకస్మిక వృద్ధేః అనంతరం తటవర్తి నివాసినః సురక్షితస్థానేషు గంతుం పరామృష్టాః. జలవృద్ధికారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అద్య ప్రాతఃకాలే జలవృద్ధికారణేన అనేకాని గృహాణి జలప్రవాహే గతాని. భారత వెస్టిండీస్ దళయోః 20-20 క్రికెట్ స్పర్ధామాలికాయాః తృతీయా క్రీడా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. భారతీయ సమయానుసారేణ ఇయం స్పర్ధా రాత్రౌ 7వాదనే ఆరప్స్యతే. ఇతః పూర్వం దళద్వయం శృంఖలాయాం సామ్యత్వం సంధత్తే. ఇతి వార్తాః.
1: ఒన్ 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో ముందుగా శ్రీ గొల్ల సత్యనారాయణ మరియు వారి బృందంచే భజనావళి వింటారు.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం వ్యవసాయ సూచనలు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో ముందుగా చీడపీడల అదుపుకు జీవ నియంత్రణ పద్ధతులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు.
1: చీడపీడలను అదుపు చేసేందుకు రైతులు జీవ నియంత్రణ పద్ధతులను ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో పాటు చీడపీడలు కూడా రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. చీడపీడల నివారణ కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన క్రిమిసంహారక మందుల్ని పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల పంట ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన పంట ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు నిలవలేకపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాటిని దిగుమతి చేసుకునేందుకు ఇతర దేశాలు నిరాకరిస్తున్నాయి. క్రిమిసంహారకాలను ఎక్కువ మోతాదులో వాడటం వల్ల పురుగులు వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. పర్యావరణ కాలుష్యం, సహజ శత్రువులైన

మిత్రపురుగులు, బదనికలు చనిపోవడం, మన ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల నేపథ్యంలో పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని పాటించడం ఎంతో అవసరం. వీటిలో అత్యంత ప్రధానమైంది కాలుష్యరహితమైంది, చౌక అయింది జీవ నియంత్రణ పద్ధతి. జీవ నియంత్రణ పద్ధతి అంటే ఒక జీవి మరొక జీవిపై తన ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం ఆధారపడి జీవించడం. తద్వారా ఆశించబడిన పురుగు నిర్మూలించబడుతుంది. ఈ పద్ధతుల్లో ముఖ్యమైనవి పరాన్న బుక్కులు, పరాన్న జీవులు, పురుగులకు వ్యాధులు ఆశింపచేసే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు ముఖ్యమైనవి. వీటిని పొలంలో రెండు రకాలుగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొదటిది పొలంలో ఉన్న బదనికలను సంరక్షించుకోవటం, రెండోది అవసరమైనప్పుడు పొలంలో వీటిని వదలటం. ఈ జీవ నియంత్రణ పద్ధతుల వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. అవేంటంటే, బదనికలు ఎక్కువ విస్తీర్ణంలో సంచరిస్తాయి కాబట్టి చీడపురుగుల అదుపు కూడా ఎక్కువ పరిధిలో ఉంటుంది. చీడపురుగులు ఉన్నంతకాలం బదనికలు పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల చీడపురుగుల అదుపుకు ప్రతిసారి బదనికలను వదలవలసిన అవసరం ఉండదు. చీడపురుగులు తొలి దశలో ఒకటి రెండు సార్లు వదిలితే వాటంతట అవే వృద్ధి చెందుతాయి. బదనికల వల్ల పైరుకు, వాతావరణానికి, ఇతర మిత్రజీవులకు ఎలాంటి హాని కలగదు. తొలి దశలో బదనికల ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గుతూ ఉంటుంది. పురుగు మందులకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో వీటిని ఉపయోగించి చీడపురుగులను అదుపులో పెట్టుకోవచ్చు. ఇక పరాన్న బుక్కులను గనక మనం చూసుకున్నట్లయితే, ఇవి చీడపురుగులను వివిధ దశల్లో ఆహారంగా తీసుకోవటం ద్వారా పురుగులను అదుపులో పెడతాయి. వీటిలో సాలీళ్లు, అక్షింతల పురుగులు, అల్లిక పురుగులు, ఇంకా సిర్ఫిడ్ ఈగా ముఖ్యమైనవి. ముందుగా సాలీళ్లను చూసుకున్నట్లయితే, ఇవి అనేక రకాల రంగుల్లోనూ ఆకృతిలోనూ గోచరిస్తాయి. తల్లి పురుగులు, పిల్ల పురుగులు చీడపురుగుల గుడ్లను, తొలి దశలో ఉన్న లార్వాలను తిని పైరును కాపాడతాయి. తల్లి పురుగులు గుడ్ల సముదాయాన్ని, ఆకుల పైభాగాన్ని పెడతాయి. ఇవి తెల్లని రంగు లేదా గోధుమ రంగు పల్చటి పొరతో కప్పబడి ఉంటాయి. మొక్కలు కదిలించినప్పుడు చాలా చురుకుగా కదులుతాయి. ప్రాంతీయ పరిశోధనా స్థానం లామ్లో జరిపిన పరిశోధనలో ప్రతి పంటను ఆశించే పురుగులను అదుపులో పెట్టడానికి అంతర పైర్లుగా వేసిన అలసంద, వేరుశనగ, సోయా చిక్కుడు పైర్లు సాలీళ్ల ఉత్పత్తికి బాగా దోహదపడతాయని తేలింది. ఇంకా ఇంకొకటి అక్షింతల పురుగు. ఈ పురుగులకు చీడ పురుగులను అదుపు చేయటంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తల్లి పురుగులు, లార్వా దశలో ఉన్న పురుగులు ప్రతి పైరు నాశించే పేనుబంక, కాయతోల్చే పురుగుల గుడ్లను, తొలి దశలో ఉన్న లార్వాలను తిని జీవిస్తాయి. ప్రతి పైరు 15 రోజుల వయసున్నప్పటి నుండి అక్షంతల పురుగు లార్వా దశలో పేనుబంక పురుగులను తింటూ జీవిస్తుంది. అయితే రైతులు ఇది గమనించక పైరు నాశించిన పేనుబంకను నివారించడానికి పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల చీడ పురుగులతో పాటు ఉపయోగపడే అక్షంతల పురుగులు పైరు ప్రారంభ దశ నుండే నశించిపోతున్నాయి. తల్లి పురుగులు సుమారు 300 నుండి 400 వరకు సన్నని పసుపు పచ్చని సూదుల్లాంటి గుడ్లను ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుచ్చుతాయి. గుడ్ల నుండి పొదిగిన పిల్లలు 7 నుంచి 10 రోజుల వరకు, తల్లి పురుగులు 40 నుండి 45 రోజుల వరకు చీడ పురుగులను తింటూ జీవిస్తాయి. కందిరీగలు, కోరిడ్ బగ్, కత్తెర పురుగు, డామ్సెల్ ఈగలు, తూనీగలు, సిర్ఫిడ్లు, ఒరియస్ బగ్లు, ప్రేయింగ్ మ్యాంటిడ్లు చీడపురుగుల గుడ్లను, తొలి దశలో ఉన్న లార్వాలను తింటూ పైర్లకు రక్షణ కలిగిస్తాయి. ఇక అల్లిక పురుగులు కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ పురుగులు మిగిలిన పైర్ల కంటే ప్రతి పైరును ఆశించే చీడపురుగులను సమర్థవంతంగా అరికట్టినట్టు అనేక పరిశోధనలు వెల్లడైంది. ప్రతి పైరు నాశించే పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ గుడ్లు, తొలి లార్వా దశలో ఉన్న పొగాకులెద్దు పురుగు, శనపచ్చ పురుగులను అల్లిక పురుగులు అరికడతాయి. అల్లిక పురుగులు లార్వా దశలో చీడ పురుగులపైన, రెక్కల పురుగులు పూల మకరంధం పైన ఆధారపడి జీవిస్తాయి. తల్లి పురుగులు ఆకుపచ్చ రంగులో 1 నుంచి 1.3 సెంటీమీటర్ల పొడవు, 1 నుంచి 2 మిల్లీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. వీటి కళ్ళు బంగారు రంగులో మెరుస్తుంటాయి. రెక్కలు పెద్దవిగాను పల్సగా వలలాంటి అల్లిక గల ఆకుపచ్చ ఈనెలను కలిగి ఉండటం వల్ల అల్లిక పురుగులు అని వీటిని పిలుస్తారు. అల్లిక పురుగు గుడ్లకు ఆకుల అడుగు భాగాన లేదంటే పైరుకు కింది భాగాన 2 నుంచి 26 మిల్లీమీటర్ల పొడవైన కాడతో కూడిన ఆకుపచ్చ గుడ్లను విడివిడిగా లేదంటే గుంపుగా పెడుతుంది. గుడ్లకున్న కాడ మూలంగా ఇతర పరాన్న బుక్కుల నుండి గుడ్లకు రక్షణ కలుగుతుంది. గుడ్ల నుండి పిల్లలు 3-4 రోజుల్లో బయటకు వస్తాయి. ఇవి మొదట తెల్లగాను పెరిగే కొద్ది గోధుమ రంగులోకి మారతాయి. లార్వా దశలో 3 సార్లు మారి 8 నుంచి 10 రోజుల్లో పెద్దవవుతాయి. ఈ గొంగళ పురుగుకు

0: పాడైన పొడవాటి దంతాలు ఉండటం వల్ల చీడపురుగుల లార్వాలపై దాడి చేసి వాటిని తింటూ జీవిస్తాయి. నిద్రావస్థ 5 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. మగ పురుగులు 30 నుండి 35 రోజుల వరకు, ఆడపురుగులు 35 నుండి 55 రోజుల వరకు జీవిస్తూ, ఆడపురుగు 9 నుండి 25 రోజుల వరకు 600 నుండి 800 వరకు గుడ్లను పెడుతుంది. పొలంలో వీటిని ఎలా విడుదల చేసుకోవాలి అంటే, పంటలో ఉన్న పురుగు స్థాయిని బట్టి 2-3 సార్లు 15 రోజుల వ్యవధిలో విడుదల చేసుకోవాలి. ప్రతి పైరు నాశించు పేనుబంక, తెల్లనల్లి, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దు పురుగుల నివారణ కోసం హెక్టార్కు 50,000 వరకు లార్వాలను విడుదల చేసుకోవాలి. అల్లిక పురుగుల లార్వాలను విడుదల చేసేటప్పుడు చీడపురుగుల గుడ్ల సంఖ్య, తొలిదశలోని పురుగులు తగినంతగా ఉండాలి. అల్లిక పురుగుల విడుదల చేయడానికి ముందు గాని తర్వాత గాని 10 రోజుల వరకు పురుగు మందులు పిచికారీ చేయకూడదు. ఇక పరాన్నజీవుల గురించి మనం చూసుకున్నట్లయితే, పరాన్నజీవుల్లో ట్రైకోగ్రామా, బ్రాకాన్, ఎపాంటిస్, రోగాస్ ముఖ్యమైనవి. చీడపురుగులను గుడ్ల దశలో ఆశించి నిర్మూలించే ట్రైకోగ్రామా పురుగు చాలా ముఖ్యమైనది. దీనిని మిగిలిన పరాన్నజీవుల కంటే తేలిగ్గా ప్రయోగశాలలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ పురుగును ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి వ్యాపారరీత్యా వీటిని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నాయి. ట్రైకోగ్రామా పురుగును వాణిజ్యపరంగా అనేక దేశాల్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఇది ప్రమాణాల్లో చాలా చిన్నదిగాను 0.25 మిల్లీమీటర్ల పొడవు కలిగిన కందిరీగ జాతికి సంబంధించినటువంటి పురుగు. ఈ పురుగు 200 రకాల చీడ పురుగులను గుడ్డు దశలో ఆశిస్తుంది. రెక్కల పురుగులు పూలలోని మకరందం మీద ఆధారపడి జీవిస్తాయి. ఇవి ముఖ్యంగా 1 నుంచి 2 రోజుల వయసున్న చీడ పురుగుల గుడ్లను ఆశిస్తుంటాయి. దీని జీవితకాలం 7 నుంచి 9 రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి సంవత్సరానికి సుమారు 34 తరాలు వృద్ధి చెందగలుగుతుంది. ఈ ట్రైకోగ్రామ పరాన్నజీవి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, చీడ పురుగులను గుడ్డు దశలో చంపేయటం వల్ల పంటలకు జరగబోయే నష్టాన్ని ముందుగా అరికట్టుకోవచ్చు. ట్రైకోగ్రామ పురుగులు తమంతటి తామే చీడ పురుగుల గుడ్లను వెతికి వాటిలో జీవిస్తూ వృద్ధి చెందుతాయి. ఈ పరాన్నజీవులను కొద్ది పర్యాయాలు పొలంలో విడుదల చేసిన తర్వాత వాటంతట అవే వృద్ధి చెందుతుంటాయి. కాబట్టి ప్రతిసారి విడుదల చేయవలసిన అవసరం ఉండదు. ఇక పొలంలో ఈ ట్రైకోగ్రామ పరాన్నజీవిని ఎలా వదులుకోవాలి అంటే, తగిన సంఖ్యలో శనగపచ్చ పురుగు, ఇతర లద్దె పురుగుల గుడ్లు ఉండాలి. ముఖ్యంగా పురుగుల తెర వచ్చినప్పుడు విడుదల చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. దీనికి ముందుగానే లింగాకర్షణ బుట్టల ద్వారా పురుగుల ఉనికిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పురుగుల గుడ్ల స్థాయిని బట్టి ట్రైకోగ్రామ పురుగులను విడుదల చేసుకోవాలి. ట్రైకోగ్రామ పురుగులను ప్రతి వేరుశనగ పైరులతో పాటు ఇతర పైర్లను ఆశించే పురుగుల నివారణ కోసం ఇప్పుడు చెప్పే మోతాదులో విడుదల చేసుకోవాలి. అవేంటంటే, 1 ఎకరాకు 3 ట్రైకోకార్డులను వాడుకోవాలి. వీటిని 40 చిన్న ముక్కలుగా చేసి 40 చోట్ల సమాంతరంగా పెట్టుకోవాలి. ప్రతి కార్డు ముక్కను 10 మీటర్ల దూరంగా మొక్కల పైనన్న ఆకుల అడుగు భాగాన గుండు సూదితో గుచ్చాలి. గుడ్ల నుండి విడుదలైన ట్రైకోగ్రామ తల్లి పురుగులు శనగపచ్చ పురుగు లేదా ఇతర లద్దె పురుగుల గుడ్లను ఆశించడం వల్ల గొంగళి పురుగులు విడుదల కాక ట్రైకోగ్రామ రెక్కల పురుగులే విడుదలవుతాయి. ట్రైకోగ్రామ పురుగులను ప్రతిలో 45 రోజుల నుండి కాయతొలుచు పురుగుల ఉనికిని బట్టి వారానికి 1 నుండి 6 సార్లు వదులుకోవాలి. పొలంలో శనగపచ్చ పురుగుల ఉనికి లేనప్పుడు లేదా తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే ట్రైకోకార్డులను 10 నుండి 15 రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. ట్రైకోకార్డు పొలంలో ఉంచడానికి 10 రోజుల ముందుగా కానీ లేదా ఉంచిన 10 రోజుల వరకు పురుగు మందులను వాడకూడదు. ఈ విధంగా రైతులు పురుగు మందులను వాడకుండా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడలను అదుపు చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు చీడపీడల అదుపుకు జీవ నియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. ఇంతటితో వ్యవసాయ సూచనల కార్యక్రమం సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM ప్రసార విశేషాలు.

ఈ పూట ప్రసారమయ్యేటువంటి ప్రసార విశేషాలు 7:15 ఫామ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవన శైలికి అయోడిన్ ఉప్పు వాడకం ఈ అంశంపై గుంటూరు జిల్లా ల్యామ్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ జి నిర్మలాదేవి గారితో ఆర్జేఎన్ మహా

అనంతరం 7:45 సినీ గీతాలు వింటారు. 8 గంటలకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీసు స్మారకం గురించి రూపకం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. అనంతరం 8:15 అమర భారతి, శంకరాచార్య రచన, ఈ అంశంపై శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగం వింటారు.

అనంతరం 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 విజయవాడ ఏ మీటర్లపై ప్రసారాలు వింటారు. చివరిగా 11:13 ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రాం శ్రీలయ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమైనటువంటి ప్రసార కార్యక్రమాలు.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్ధికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ధి చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.
2: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.

0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్ధికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్ధత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెన్నైలోని ఐఐటి మద్రాసులో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటి నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 116 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1,000,000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటి మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 2026లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్లోని ప్లైమౌత్కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో 2 దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం

0: ప్రభుత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈరోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండి తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆథెంటిసిటీ ఓన్లీ ఆన్ రెయిన్బో కృష్ణవేణి ఎఫ్ఎం 102.2.
1: ఈనాటి ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి అయోడిన్ ఉప్పు వాడకం, ఈ అంశంపై గుంటూరు లామ్ కమ్యూనిటీ సైన్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నిర్మలాదేవి గారితో ఆర్జేఎన్ మహాలక్ష్మి సంభాషణ వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: మీరు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఫార్మ్ టు సిటీ. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ రోజు మనం తినే ఆహార నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఇప్పుడు మన జీవన శైలి విధానంలో మార్పులు వచ్చేసాయి కదా. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. కాదు కాదు, అలవాటు చేసుకున్నారు. ఆరోగ్య సమస్యలు అనేవి అక్కడి నుండే స్టార్ట్ అవుతున్నాయి. మనం వంటింట్లో రోజు ఉపయోగించే పదార్థం ఉప్పు. ఉప్పు అనేది కామన్ అయినా ఉప్పు లేని వంటను ఊహించలేము. కూరల్లోను, పప్పులోను, పచ్చళ్లలోను, ఇతర ఆహార పదార్థాలన్నింటిలోనూ ఉప్పును తప్పనిసరిగా వాడుతాం. అయితే మనం వాడే ఉప్పు కేవలం రుచి కోసమేనా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన ఒక సూక్ష్మ పోషకమైన అయోడిన్ ను అందించడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఉప్పును అయోడిన్ తో ఫోర్టిఫికేషన్ చేస్తే దానిని అయోడైజ్డ్ ఉప్పు అంటారు. అందుకే ఈ రోజు మనం అయోడిన్ ఉప్పు వాడకం గురించి తెలుసుకుందాం. ఈ అయోడైజ్డ్ ఉప్పు గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ జి నిర్మలాదేవి గారు. నమస్తే మేడం.
3: నమస్తే అండి.
1: మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేయడానికంటే ముందు ఈ సాంగ్ విందాం.

0: అసలు అయోడిన్ అంటే ఏంటి మేడం?
1: అయోడిన్ మన శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమైన ఒక సూక్ష్మ పోషకం. మన శరీరం స్వయంగా అయోడిన్ తయారు చేసుకోలేదు, కాబట్టి మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ అయోడిన్ ని పొందాలి. అయోడిన్ ప్రధానంగా థైరాయిడ్ హార్మోన్ల తయారీలో ఉపయోగపడుతుంది.
0: మరి అయోడిన్ మన శరీరానికి అసలు ఎందుకు అవసరం అంటారు?
1: థైరాయిడ్ గ్రంథి మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పరిమాణంలో చిన్నదైనా శరీర పనితీరులో ఈ గ్రంథి పాత్ర చాలా పెద్దదే. ఉదాహరణకు, శరీర పెరుగుదలకు, మెదడు అభివృద్ధి చెందాలన్నా, శక్తి వినియోగం కావాలన్నా, జీవక్రియలు సక్రమంగా పనిచేయాలన్నా, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోను, పిల్లల శారీరక మానసిక అభివృద్ధి ఇలాంటి వాటికి చాలా అవసరం ఈ అయోడిన్. అందుకే మన ఆహారంలో తగినంత అయోడిన్ ఉండడం అనేటువంటిది అవసరం. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి, అయోడిన్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఆరోగ్యంగా బలంగా ఉంటాం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎంత అవసరమో అంత మోతాదులోనే తీసుకోవాలి. లోపం ఎంత సమస్యో, అధికం కూడా అంతే సమస్యకు దారితీస్తుంది. అందుకే సమతుల్యమైన ఆహారం, సరైన మోతాదులో అయోడైజ్డ్ సాల్ట్,

0: వాడకం అనేటువంటిది ముఖ్యం.
1: ఓకే మేడం, మరి అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలు ఏంటి?
0: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అయోడిన్ ఆహారంలో తగినంతగా లేకపోతే శరీరానికి అవసరమయ్యే థైరాయిడ్ హార్మోన్ల తయారీ పైన ప్రభావితం అవుతుంది. అది ముందే మనం అనుకున్నాం కదా. మనిషికి రోజుకు 150 మైక్రోగ్రాముల అంటే ఒక చెంచా అంత మనకు అయోడిన్ అవసరం ఉంటుంది. అవసరం చాలా స్వల్పమే అయినా లోపిస్తే తీవ్రమైన చిక్కులు వస్తాయి. దీనివల్ల ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలను అయోడిన్ లోప రుగ్మతలు లేదా అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అని మనం పిలుస్తాము. శరీరం మెదడు సక్రమంగా పనిచేయడానికి T3, T4, TSH అనేటువంటివి ఎంతో ముఖ్యం. వీటి సంశ్లేషణ కోసం అయోడిన్ కావలసి ఉంటుంది. ఈ అయోడిన్ మనం తినే ఆహారం నీటి ద్వారా సమకూరుతుంది. శరీరానికి తగినంత అయోడిన్ లభించినట్లయితే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అనేటువంటిది దెబ్బతింటుంది. దీని లోపం తీవ్రమైనప్పుడు ఈ గ్రంథి వాపు అనేటువంటిది ఎక్కువవుతుంది. దీన్నే మనము గొంతు వాపు వ్యాధి అని లేదా అంటే గాయిటర్ అని అంటాము. అయోడిన్ లోప ప్రభావం కేవలం మెడవాపుతోనే పరిమితం కాదు. ముఖ్యంగా గర్భధారణ సమయంలోనూ చిన్నపిల్లల ఎదుగుదలలోనూ తగినంత అయోడిన్ చాలా అవసరం. తీవ్రమైన అయోడిన్ లోపం అనేటువంటిది మెదడు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అందువల్ల అయోడిన్ లోపాన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు.
1: మరి పిల్లల ఎదుగుదలలో అయోడిన్ ప్రాధాన్యత ఏంటి మేడం?
0: మన పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి, పాలు, పండ్లు, పప్పులు, ఇతర పోషకాహారం ఇవ్వాలి. అలాగే వారి ఆహారంలో అవసరమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉండాలి. అయోడిన్ అనేటువంటిది వాటిలో ఒక సూక్ష్మ పోషకం. పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మెదడు అభివృద్ధికి కూడా థైరాయిడ్ హార్మోన్స్ అవసరం. ఈ హార్మోన్ తయారీలో అయోడిన్ అనేటువంటిది కీలకంగా ఉంటుంది. అందుకే పిల్లల ఆహారంలో తగినంత అయోడిన్ ఉండేలా చూసుకోవడం అనేటువంటిది తల్లిదండ్రుల బాధ్యత. ఇంకా మీరు గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గర్భధారణ సమయంలో కూడా తల్లి శరీరంలో పోషకాలు అవసరాలు మారుతా ఉంటాయి. తల్లి ఆరోగ్యమే కాదు గర్భంలో శిశువు ఎదుగుదలకు కూడా తల్లి తీసుకునే పోషకాహారం పైనే ఆధారపడి ఉంటుంది. అయోడిన్ కూడా అందులో ఒక ముఖ్యమైన పోషకం. గర్భధారణ సమయంలో అయోడిన్ అవసరం సాధారణ స్థిరతో పోలిస్తే వీళ్లకు 220 మైక్రోగ్రాముల అవసరం ఉంటుంది. అదే పాలిచ్చే తల్లులకైతే సుమారు 290 మైక్రోగ్రాములు అవసరం ఉంటుంది. అంటే యావరేజ్ గా తీసుకుంటే 250 మైక్రోగ్రాములు రోజువారీ మొత్తాన్ని ఈ గర్భిణీ స్త్రీలకు ఈ పాలిచ్చే తల్లుల ఉండేటువంటి సమయంలో అవసరం అవుతుంది. అయితే ప్రతి గర్భిణీ స్వయంగా అయోడిన్ మాత్రలు లేదా సప్లిమెంట్స్ తీసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. డాక్టర్ సూచన మేరకే సప్లిమెంట్స్ అనేటువంటివి వాడాలి. అయోడిన్ లోపం రాకుండా సమతుల్యమైన ఆహారం తీసుకోవడము, అయోడైజర్ సాల్ట్ తగిన మోతాదులో ఉపయోగించడం అనేటువంటిది ముఖ్యమైన ఆహార పరమైనటువంటి చర్య.
1: నెక్స్ట్ క్వశ్చన్ కంటే ముందు ఈ సాంగ్ విందాం.

0: మీరు వింటున్నారు రెయిన్బో కృష్ణవేణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఫార్మ్ టు సిటీ.
1: అయోడిన్ ఉప్పు అంటే ఏంటి మేడం?
2: ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. అయోడిన్ ఉప్పు అంటే మనం సాధారణంగా ఉప్పులో తగిన పరిమాణంలో అయోడిన్ చేరిస్తే దాన్ని మనం

0: వేడిని ఉప్పు లేక అయోడైజ్డ్ సాల్ట్ అని మనం అంటాము. అంటే ఉప్పు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ వాడేటువంటి పదార్థం కాబట్టి ఈ ఫోర్టిఫికేషన్ అనేటువంటిది ఉప్పుకే కలిపారనమాట. ఇది WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆహారంలో ఉపయోగించే ఉప్పును అయోడిన్ తో బలపరచడం అంటే ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల అయోడిన్ లోప రుగ్మతలు నివారించడానికి సమర్థవంతమైన ప్రజారోగ్య చర్య. ఇది అయోడిన్ ఉప్పు ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుంది.
1: ఓకే మేడం, మరి మనకి తెలిసిందే రాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, దాంతో పాటు ఇప్పుడు హిమాలయన్ పింక్ సాల్ట్ అని ఇలా వింటున్నాం కదా, మామూలుగా అసలు వీటన్నిటికి డిఫరెన్స్ ఏంటి?
0: ఇటీవల కాలంలో రాక్ సాల్ట్ అని, పింక్ సాల్ట్ అని, బ్లాక్ సాల్ట్ అని, హిమాలయన్ సాల్ట్ అని ఇలా ఎన్నో రకాల ఉప్పులు మనకు మార్కెట్ లో వచ్చాయి, మనం కూడా చూస్తున్నాము. వాటికి ప్రత్యేకమైన పేర్లు, రంగులు, రూపాలు ఉండొచ్చు, కానీ అయోడిన్ విషయానికి వస్తే అవి అయోడైజ్డ్ సాల్టా, ప్యాకెట్ మీద అయోడిన్ అని రాసి ఉందా, అంత మాత్రాన మనకు అయోడిన్ ఉన్నట్లు కూడా కాదు. కాబట్టి కంపల్సరీగా లేబుల్ చూసుకోవాలి. ఉప్పు ప్యాకెట్ పైన అయోడైజ్డ్ సాల్ట్ అని కానీ లేక అయోడిన్ చేర్చాము అంటే అయోడిన్ యాడెడ్ అనేటువంటి లేబుల్ ఉంటే అప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. అందుకే రంగు కాదు, పేరు కాదు, లేబుల్ చూడండి అని మనం చెప్తా ఉంటాం.
1: మార్కెట్ లో మనము ఉప్పుని కొనేటప్పుడు లేబుల్ చూడాలి అన్నారు కదా, అది కాకుండా ఇంకేం చూడాలి?
0: అంటే మనకు ఒక అలవాటు ఏంటంటే కలర్ఫుల్ గా ప్యాకెట్ కనపడితే మనము దాన్ని చూసేసుకుని కొనేస్తా ఉంటాం. కానీ ఉప్పు ప్యాకెట్స్ కొన్నా ఏదైనా మార్కెట్ లో మన షాప్ లో కొనేటప్పుడు ఫస్ట్ లేబుల్ అనేటువంటిది మనము తప్పకుండా చూడాలి. సో అయోడైజ్డ్ సాల్ట్ అని స్పెషల్ గా రాసుందా, తర్వాత ఒకవేళ రాసి ఉంటే ఎప్పుడు తయారు చేశారు, ప్యాకెట్ సీల్ కరెక్ట్ గా ఉందా లేదా, అది గడువు తేదీ సంబంధిత లేబులింగ్ వివరాలు, ప్యాకెట్ ఒకటి ఉప్పు కాబట్టి తడిగా ఉండడము లేదా దెబ్బతిన్నట్లుందా, ఒకసారి ప్యాకెట్ చీలిపోయి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మనం ఉప్పు అనేటువంటిది కొనుక్కోవాలి.
1: అయోడిన్ ఉప్పుని మనము స్టోర్ చేసేటప్పుడు ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా నార్మల్ సాల్ట్ లాగానేనా?
0: ఓకే అండి. కొంచెం అంటే ఉప్పు అనేటువంటిది ఏ ఉప్పు అయినా కానీ కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. అందులో అయోడిన్ కలిపినటువంటి ఉప్పు అయితే ఇంకొంచెం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అయోడిన్ ఉప్పు కొనడం ఒక విషయం అయితే, దాన్ని సరిగ్గా నిల్వ చేయడం అనేటువంటిది మరొక విషయం. అయోడిన్ నష్టం జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఉప్పును తేమకు దూరంగా ఉంచాలి, తర్వాత మూత సీసాలో పోసి ఏదైనా కానీ గట్టిగా ఉండేటువంటి దానిలో మూత పెట్టి పెట్టాలి. తడి ప్రదేశంలో బాటిల్స్ పెట్టడం కానీ లేకపోతే సూర్యరశ్మి దాని మీద పడడం కానీ అలా ఉండకూడదు. తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసాము అంటే అది మనం వాడే విధంగా మనం ఉండాలి. వంటగదిలో స్టవ్ పక్కన పెట్టుకోవడము, వేడి ప్రదేశాల్లోనూ ఉంచడం వల్ల అయోడిన్ దానిలో ఉండేటువంటి క్వాంటిటీ అనేటువంటిది ఇవాపరేట్ అవుతుంది. కాబట్టి ఒక చిన్న అలవాటు ఒక మంచి ఆరోగ్యకరమైన ప్రయోజనం. ఇంట్లో ఉప్పు ప్యాకెట్ నెలల తరబడి తెరచి ఉంచడం కంటే అవసరానికి సరిపడే పరిమాణంలో కొనడం అనేటువంటిది మంచిదని నా ఉద్దేశ్యం.
1: ఎవరికైనా గానీ అయోడిన్ లోపం ఉంది అని అంటే మనకి కనపడే లక్షణాలు ఏంటి మేడం, తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

0: ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. గొంతు వాపు ఉందని వెంటనే అయోడిన్ లోపం నిర్ణయించుకోకూడదు. అలాగే అలసటగా ఉందని, బరువులో మార్పు వచ్చిందని, శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే అయోడిన్ లోపం అనుకుని మనం మన ఇష్టమైనట్టు సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ఇలా మనకి ఏమన్నా కానీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సొంత వైద్యం అనేటువంటిది మనకు మంచిది కాదు.
1: ఉప్పుని మనం లిమిట్ గా తీసుకోవాలి. ఓకే, మరి మనం తీసుకునే ఉప్పు క్వాంటిటీలో మనకి సరిపడా అయోడిన్ వస్తుందా?
0: ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని చెప్తోంది. అదే సమయంలో ఉపయోగించే ఉప్పు అయోడైజ్డ్ గా ఉండాలని కూడా చెప్పింది. ఈ WHO స్పష్టంగా ఉప్పు తగ్గింపు మరియు అయోడిన్ బలపరిచే విధానాలు రెండూ కలిపి అమలు చేయాలని కూడా చెప్తోంది. అంటే ఉప్పు ఎక్కువగా తినడం కాదు, అయోడైజర్ సాల్ట్ తగిన మోతాదులో ఉపయోగించాలని సూచిస్తుంది.
1: ఈ ఉప్పు వాడకంలో మనం డైలీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మనలో చాలా మంది ఇంట్లో వండే ఆహారంలో మాత్రమే ఉప్పును లెక్క పెడతాం, కానీ బయట తినే ఆహారము, ప్యాక్డ్ ఫుడ్స్, స్నాక్స్ వంటి వాటిలో కూడా ఉప్పు ఉంటుంది. అందువల్ల మనం ఇంట్లో వంటలో ఉప్పు తగ్గించినా ఇతర ఆహార ద్వారా ఎక్కువగా ఈ సోడియం అనేటువంటిది తీసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి బయట ఆహారం తగ్గించాలి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేబుల్స్ చూసుకోవాలి, అంటే ఎంత సోడియం ఉంది అనేటువంటి దానికి, అధిక ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను చాలా మట్టుకు తగ్గించుకోవాలి, ఇంట్లో వండే వంటలో ఉప్పు పరిమితంగా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా పిల్లలకు ఎక్కువ ఉప్పు రుచి అలవాటు అనేటువంటిది కాకుండా చూడాలి.
1: ఇలా ఆర్టిఫిషియల్ గా మనం సాల్ట్ లో అయోడిన్ ని కలిపాం కదా మేడం, అలా కాకుండా నేచురల్ గా అయోడిన్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏంటి?
0: అంటే మనకు ఆహారం ద్వారా అంటే చేపలు, సముద్రాహారం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఆ తర్వాత సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఈ అయోడిన్ అనేటువంటిది వస్తుంది. అయోడైజర్ సాల్ట్ అనేటువంటిది ఎందుకు చెప్తాము అంటే ఇది ఒక మార్గం అన్నమాట. తర్వాత క్రిటినిజం అంటే పిల్లల్లో వచ్చేటువంటి దాన్ని రావడానికి ప్రధాన కారణం అయోడిన్ లోపం అయితే, పర్యావరణ సంబంధమైన అంశాలు కూడా ఇందుకు కారణము. సాధారణంగా మనం వాడే కూరగాయల్లో అధికంగా థయోసైనేట్స్ అనేటువంటివి ఉంటాయి. అవి ఎక్కువగా క్యాబేజు, క్యాలీఫ్లవరు, రాడిష్, టర్నిప్, సోయాబీన్స్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే థైరాయిడ్ ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకే వీటిని గాయిట్రోజెన్స్ అంటారు. ఇవి ఎక్కువగా తీసుకోకుండా ఉంటే మంచిది. వీటి వినియోగం కూడా తగ్గించుకున్నా మంచిదే. అయోడిన్ చేర్చిన ఉప్పు వాడడం వలన హానికర పరిణామాలు నివారణ అవుతాయి.
1: ఫార్మ్ టు సిటీలో లాస్ట్ క్వశ్చన్ కంటే ముందు ఈ సాంగ్ వినేద్దాం.

0: మీరు వింటున్నారు రెయిన్బో కృష్ణవేణి ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఫార్మ్ టు సిటీ.
1: ఓకే మేడం, మరి చివరిగా ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే ఏంటో చెప్పేయండి మన లిజనర్స్ కి.
2: ఓకే, అయోడిన్ ఉప్పు వాడడం ఆరోగ్యమైన జీవన శైలిలో ఒక భాగం మాత్రమే. సమతుల్యమైన ఆహారం, తగినంత శారీరక చలనం, తగినంత నిద్ర, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం, అధిక ఉప్పు షుగరు తగ్గించడం, పొగాకు మద్యపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండడం, అవసరమైనప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవడం, అలాగే మన ఆహారంలో అవసరమైన సూక్ష్మ పోషకాలు అంటే మైక్రో మినరల్స్ అంటాము, అవి అందేలా చూసుకోవడం ముఖ్యం. అయోడిన్ కూడా అందులో ఒక భాగం అనమాట. ఒక 5 విషయాలు గుర్తుంచుకుందాం ఈ అయోడిన్ గురించి. అయోడిన్ మన శరీరానికి అవసరమైన ముఖ్య సూక్ష్మ పోషకం. థైరాయిడ్ హార్మోన్స్ తయారీలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల ఎదుగులకు మరియు గర్భధారణ సమయంలో అయోడిన్ తగినంతగా అందడం అనేటువంటిది ముఖ్యమైనది. ఉప్పు కొనుక్కునేటప్పుడు అది అయోడైజర్ సాల్టా అని లేబుల్ ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. అయోడిన్ కోసం ఎక్కువ ఉప్పు తినకూడదు, ఉప్పును పరిమితిగా ఉపయోగించాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ప్రతి సందర్భంలోనూ ఉండదు. కొన్ని సందర్భాల్లో చిన్న అలవాట్లే పెద్ద మార్పుకు కారణమవుతాయి.
1: చూశారు కదా, మన వంటింట్లో ప్రతిరోజు ఉపయోగించే ఉప్పే సరైన విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి అవసరమైన అయోడిన్ ని అందిస్తుంది. అందుకే అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవడం ఎంత ముఖ్యమో ఉప్పును మితంగా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న అలవాటే కానీ అది మన ఆరోగ్యమైన జీవన శైలికి ఒక మంచి అడుగు అని తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్ యూ.
0: ఈనాటి ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవన శైలికి అయోడిన్ ఉప్పు వాడకం ఈ అంశంపై గుంటూరు లామ్ కమ్యూనిటీ సైన్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి నిర్మలాదేవి గారితో ఆర్జేఎన్ మహాలక్ష్మి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: Farm to City, only on Rainbow Krishnaveni FM 102.2.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఈరాభాతిని ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట డార్లింగ్. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ ఆలపించిన పాట, అనంత శ్రీరామ్ రచన.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట మౌనమేలనోయి. ఈ చిత్రానికి రమణ గోగుల ప్రియ ఆలపించిన పాట, వేటూరి రచన.

0: చివరిగా మీరు విన్న ఈ పాటతో మన చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి

0: దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి వింటారు. భారతదేశంలోని ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత ఉంది. ఎక్కడో ఒక ప్రాంతం ప్రత్యేకమైన పంటకు ప్రసిద్ధి అయితే మరెక్కడో హస్తకళలకు, చేనేత, ఆహార ఉత్పత్తులకు, ఇంకా సాంప్రదాయ కళలకు పేరుంది. అయితే స్థానికంగా మంచి ఉత్పత్తి ఉన్నప్పటికీ సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, సాంకేతిక సహాయం, ప్యాకేజింగ్, పెద్ద మార్కెట్లకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో వాటి సామర్థ్యం పూర్తిగా వినియోగించబడేది కాదు. ఈ స్థానిక ప్రత్యేకతలకు గుర్తింపు కల్పించి వాటిని విస్తృత మార్కెట్లకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన కార్యక్రమమే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఇప్పటికే ప్రత్యేకంగా ఉత్పత్తి అవుతున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తించి దానికి బ్రాండింగ్, మార్కెటింగ్, ఈ కామర్స్, నాణ్యత మెరుగుదల, ఎగుమతులు ఇలాంటి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అంటే స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి మార్కెట్ కల్పించి స్థానిక రైతులు, కళాకారులు, ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులకు కొత్త అవకాశాలు కల్పించడం అన్నమాట. మరి ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ఎలా పనిచేస్తుంది, స్థానిక ఉత్పత్తులకు ఇది ఎలా కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP అనగా దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తిని గుర్తించి దానికి అంతర్జాతీయ గుర్తింపు, ఉపాధి అవకాశాలు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించి ఒక కేంద్రం ప్రభుత్వ పథకమే ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వస్తువులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా అన్ని ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందటం, స్థానిక కళాకారులు, రైతులు మరియు సూక్ష్మ పరిశ్రమకు ఉపాధి అవకాశాలు పెంచడం, ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతను జోడించి నాణ్యతను పెంచి గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం, ఇందులో కేవలం వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా

0: స్థానికంగా తయారయ్యే హస్తకళలు, నేత వస్త్రాలు మరియు ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ఉపాధి లేక ఇతర దేశాలకు వలసలు వెళ్లకుండా వారి వారి సొంత జిల్లాలోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రారంభించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ODOP కార్యక్రమంను ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకించి చేతి వృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది, ఎంతో ప్రయోజనకరంగా మారింది. దీని ద్వారా వివిధ కళారూపాలను బలోపేతం చేసింది. అలాగే ఈ కార్య కళారూపాల జీవనోపాధిని కూడా కాపాడింది. అంతేకాదు ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్గత వనరులను గుర్తించి ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ ODOP చొరవ అట్టడుగు వర్గాలను ఆర్థిక విలువలను అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ మార్కెట్కు అందించే ప్రత్యేకమైన విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం ముఖ్యంగా ఉద్యానవన, సముద్ర, ఖనిజ రంగాలను కవర్ చేస్తూ రాష్ట్రంలోని గొప్ప సహజ వనరులను కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రంగాలను సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ఆర్థిక మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. శ్రామిక శక్తి వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. స్థానిక క్లస్టర్లతో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్లడంను నిరోధించింది. నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో అందించే ఉత్పత్తుల శ్రేణిని వాటి విపణిగా మెరుగుపరచడం ద్వారా వాణిజ్యపరంగా మరిన్ని ఉత్పత్తులను సృష్టించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొప్ప చేతి వృత్తులను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలతో తన సహకార ప్రయత్నాలను విస్తరించాలని రాష్ట్రం యోచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ODOP చొరవతో తన సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడానికి, దాని కమ్యూనిటీలను బలోపేతం చేయడానికి, అలాగే ఆర్థిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర నిబద్ధతకు నిదర్శనం. తద్వారా రాష్ట్రం స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక ఉత్పత్తిని ఎంపిక చేయడం, బ్రాండ్ చేయడం, ప్రచారం చేయడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. పరిశ్రమ వాణిజ్య ప్రోత్సాహకాల శాఖ DPIIT, వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు చేసిన అసాధారణ పనిని గుర్తించడానికి అవార్డులను కూడా అందించడం జరిగింది. రాష్ట్రాలు, జిల్లాలు, విదేశాల్లోనూ భారతీయ మిషన్లు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆత్మనిర్భర్ భారత్ చొరవ కోసం ఈ కార్యక్రమం చేపట్టింది. చేనేత, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులతో డాక్యుమెంటేషన్ కూడా ధృవీకరించబడింది. ఆంధ్రప్రదేశ్లోని సంగీతం, నృత్యాలు, వంటకాలు, కళలు మరియు చేతి పనులు విన్యాసాలు రాష్ట్రంలోని గొప్ప స్మృతిని ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం దానిపై పాలించిన అనేక రాజవంశాలు, సామ్రాజ్యాలచే ప్రభావితమైనది. ఆంధ్ర ప్రాంతానికే ప్రత్యేకమైన లోహపు వృత్తితనం, ఇత్తడి, రాగి, చెక్కలపై వివిధ రూపాలు చెక్కడం, అలాగే కలంకారి, బిద్రీ వంటి ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, అలాగే గద్వాల్, వెంకటగిరి వస్త్రాలు నేయడం ఈ కళాకారులకు అపారమైన ప్రతిభను హైలైట్ చేస్తాయి. లేపాక్షి నంది దేవాలయం, అమరావతి ఉండవల్లి గుహలు, కర్నూలు గండికోట, రాజమండ్రి వంటి వారసత్వ ప్రదేశాలు పుష్కలంగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ఒక మతపరమైన కేంద్రంగా ఉంది. మిరపకాయలు, నిమ్మకాయలు, ఆయిల్ ఫామ్, బొప్పాయి, టమోటా ఉత్పత్తులతో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. ఇక కృష్ణా గోదావరి బేసిన్లో బియ్యం అధికంగా ఉత్పత్తి అవుతున్నందున రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడడం జరిగింది. ఈ ప్రాంతం సారవంతమైన భూమి, నిక్షేపమైన పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి ప్రయత్నానికి మద్దతిస్తూ 38 అంశాలతో విలువల జోడింపుకు మద్దతు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఉత్పత్తుల జాబితాను హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఖనిజాలు, రాళ్లు అనేక విభాగాలుగా వర్గీకరించవచ్చు.
1: ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేకతను గుర్తించి దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మెరుగైన మార్కెటింగ్, విస్తృత అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

ఉద్దేశం. ఒక ఉత్పత్తికి సరైన బ్రాండింగ్, మార్కెటింగ్, నాణ్యత, ప్యాకేజింగ్ అందితే అది స్థానిక మార్కెట్ను దాటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం సంపాదించగలదు. దీంతో రైతులకు, కళాకారులకు, చిన్న ఉత్పత్తిదారులకు, స్వయం సహాయక సంఘాలు తమ స్థానిక నైపుణ్యాన్ని మరింత మెరుగైన ఆర్థిక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి, ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక విస్తృత మార్కెట్. స్థానిక ప్రత్యేకతలను గుర్తిద్దాం, ప్రోత్సహిద్దాం, స్థానికం నుంచి ప్రపంచం వైపు తీసుకువెళ్దాం. ఇదే దార్శనిక భారత్, ప్రభుత్వ చొరవలు.

0: భౌతికమైన అభివృద్ధి ఎంత ముఖ్యమో మన జాతీయ అస్తిత్వానికి మూలమైన త్యాగాలను స్మరించుకోవడం కూడా అంతే ముఖ్యం. స్వాతంత్రం సాధించిన నాటి నుండి నేటి వరకు హిమాలయాల మంచు తుఫాన్లలో, ఎడారి వేడిలో లేదా దట్టమైన అడవుల్లో మనం ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం తమ నిద్రను తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన త్రివిధ దళాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సైనికులు, ఇంకా అంతర్గత భద్రతను కాపాడే పోలీస్ బలగాల త్యాగాలు అమోఘమైనవి. సుదీర్ఘకాలం పాటు ఈ త్యాగాలను స్మరించుకోవడానికి తగిన జాతీయ స్థాయి స్మారక చిహ్నాలు లేవనే లోటు గతంలో ఉండేది. కానీ నేడు దేశ రాజధాని నుండి దేశంలోని వివిధ ప్రాంతాల వరకు మన వీరుల పేర్లు సువర్ణక్షరాలతో చెక్కబడిన జాతీయ స్మారక చిహ్నాలు, అమరజ్వాలలు రూపుదిద్దుకున్నాయి. ఇవి కేవలం సందర్శనీయ స్థలాలు కావు, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలించే స్ఫూర్తి కేంద్రాలు.
1: ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ భారతదేశం కోసం ప్రాణాలప్పించిన వీర సైనికులకు త్యాగాలకు గుర్తుగా ఇండియన్ గేట్ సమీపంలో నిర్మించబడిన అద్భుతమైనటువంటి ఒక స్మారక చిహ్నం. స్వాతంత్రానంతరం దేశం కోసం పోరాడుతూ అసువులు బాసిన సుమారు 25,000 మందికి పైగా సైనికుల యొక్క పేర్లను ఇక్కడ పొందుపరిచారు. ఫిబ్రవరి 25, 2019 భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని దేశానికి అంకితం చేశారు. ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్లో ప్రధానంగా ఇది 4 వలయాలుగా నిర్మించబడింది. ఇందులో అమరచక్ర, శౌర్యచక్ర, త్యాగచక్ర, రక్షణచక్ర అనేటువంటి మొత్తం 4 వలయాలుగా ఇది ఏర్పాటు చేయబడింది. ఇందులో మొదటగా అమరచక్ర, ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శాశ్వతంగా వెలిగేటువంటి జ్వాల ఒకటి ఉంటుంది. ఇది సైనికుల అమరత్వాన్ని సూచిస్తుంది. ఆ తరువాత శౌర్యచక్ర, ఇందులో స్వతంత్రానంతరం భారత సైన్యం చేసిన సాహసోపేతమైనటువంటి పోరాటాలను తెలిపేటువంటి కాంస్యకుంజ చిత్రాలు ఇక్కడ ఉంటాయి. తరువాత త్యాగచక్రలో దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరుల పేర్లు ఇక్కడ ఇటుకలపై చెక్కబడి ఉంటాయి. ఇది వారి త్యాగానికి ప్రతీకగా మనం గుర్తించవచ్చు. ఆ తరువాత చివరిగా ఇది రక్షణ చక్ర, అంటే ఇది రక్షణ వలయం అని కూడా మనం చెప్పవచ్చు. ఇది దట్టమైన చెట్లతో కూడినటువంటి బాహ్య వలయం. దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికులకి ఇది గుర్తుగా ఉంటుంది. న్యూఢిల్లీలోని చాణిక్యపురిలో ఉన్న నేషనల్ పోలీస్ మెమోరియల్, దీన్నే జాతీయ పోలీస్ స్మారక చిహ్నం అని అంటారు. ఇది 1947లో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది పోలీస్ సిబ్బంది త్యాగాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇది మొత్తం 6.12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ స్మారక కేంద్రంలో 30 అడుగుల ఎత్తు మరియు 238 టన్నుల బరువైన నల్ల గ్రానైట్తో చేసినటువంటి ఏకశిలా శిల్పం ఉంటుంది. దీని ఉద్దేశం దేశ స్వాతంత్రం తర్వాత విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు వీర జవాన్లందరి పేర్లు ఇందులో పొందుపరిచి వారిని గౌరవిస్తారు. అక్టోబర్ 21, 2018 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు

0: ఈ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ప్రతి సంవత్సరము అక్టోబర్ 21న ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులను స్మరిస్తూ నివాళ అర్పించటం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది.
1: ఇప్పటి వరకు మన వీరుల అసమాన త్యాగాలు వింటుంటే మనసు గర్వంతో ఉప్పొంగడమే కాకుండా ప్రతి భారతీయుడి కన్ను ఆనంద బాష్పాలతో నిండడం ఖాయం. మన అమరవీరుల స్మారక చిహ్నాలు మన జాతీయ ఆత్మను ఆవిష్కరిస్తాయి. దేశ సరిహద్దుల్లో రక్తం చిందించిన వీరులు, దేశంలో శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసులు, ఇంకా ప్రకృతి విపత్తుల్లో సర్వస్వం కోల్పోయిన మళ్లీ ధైర్యంతో పునర్నిర్మించుకున్న సామాన్య ప్రజలు, వీరందరి స్మారకాలు మనకు నిరంతరం ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఈనాటి మనం అనుభవిస్తున్న ఈ ప్రశాంతమైన జీవితం, ఈ ఆర్థిక స్వేచ్ఛ, ఈ సురక్షితమైన వాతావరణం ఊరికే రాలేదు. ఎందరో మహావీరులు తమ రక్తాన్ని దారబోసినందువల్ల, తమ కుటుంబాన్ని వదిలి సరిహద్దుల్లో కాపలా ఉన్నందువల్ల మాత్రమే ఇది సాధ్యపడింది. మీకు సమయం దొరికినప్పుడు మీ పిల్లలతో కలిసి ఈ జాతీయ స్మారక చిహ్నాలను సందర్శించండి. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో అమరజ్వాలల ముందు నిలబడి ఆ వీరులకు ప్రణామం చెయ్యండి. ఆ అనుభూతి మీ పిల్లల్లో నూతన దేశభక్తిని, జాతీయ ఐక్యతాభావాన్ని పెంపొందిస్తుంది.

0: మీరింతవరకు దార్శనిక భారత్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, జాతీయ యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఈనాటి అమరభారతి కార్యక్రమంలో శంకరాచార్య రచన అంశంపై శ్రీ నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంస్కృత ప్రసంగం వింటారు.
5: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం శ్రుయామ్యహం ఇతి భగవతా కృష్ణేన భగవద్గీతాయాం ఉక్తం. లోకే ధార్మిక నియమానాం భంగః అధర్మస్య విజృంభణంచ యదా భవతి తదా భగవానేవ లోకే రూపాంతరేణ అవతరిష్యతి. పురాకాలే ధర్మాచరణస్య క్లేశః, తస్మిన్ సమయే భిన్న భిన్న సిద్ధాంతానాం ప్రచారః, న కేవలం ప్రచారః కింతు మిథస్తేషాం కలహశ్చ రాగద్వేషాదీనాం అధికతా చ అజాయంత. అతః తస్మిన్ కాలే ధర్మ సంస్థాపనాయ భగవాన్ శంకరః శంకరాచార్య నామ్నా అవతీర్ణః. ఏతే అవతరిష్యంతీతి వాయుపురాణే స్పష్టం ప్రతిపాదితం భగవద్వ్యాసేన. కరిష్యత్యవతారాణి శంకరో నీలలోహితః ఇతి. బహూన్నో గ్రంథాన్నో పరిశీల్య క్రీస్తో పూర్వమేవ ప్రథమశతాబ్దే శ్రీ శంకరాచార్యః ఉవాస ఇతి నిర్ణయః కృతః. గురుపరంపర సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం ఇత్యస్తి. సంప్రదాయవేత్తారః ఏవం వదంతి గురూణాం క్రమం. ఆదౌ శ్రీమన్నారాయణః బ్రహ్మ, వశిష్ఠః శక్తిః, పరాశరః, వ్యాసః, శుకః, గౌడపాదః, గోవిందః, శ్రీ శంకరాచార్యః ఏవం

కేరళప్రదేశ విద్యాధిరాజ ఇతి మహానుభావ ఆసీత్. తస్య పుత్రః శివగురుః, శివగురోః పత్నీ ఆర్యాంబ.

భగవాన్ శంకరః శివగురోః స్వప్నే దర్శనం దత్వా అహమేవ భవతః పుత్రో భవిష్యామి ఇతి ఉక్తవాన్. కాలే గతే నందననామ సంవత్సరే వైశాఖే మాసి పంచమ్యాం శుక్లపక్షే ఆర్ద్రానక్షత్రే శ్రీశివయేవ పుత్రతయా జాతః. పరంతు విధేః బలాత్ శ్రీశంకరస్య ఉపనయనం అకృత్వా ఏవ పితా శివగురుః దివం గతః. యుక్తవయసి కృతోపనయనః శ్రీశంకరః సమీపపూర్ణానద్యాం స్థానం కృత్వా ప్రతిదినం భిక్షాటనం కుర్వన్ గురూణాం సవిధే సర్వాః విద్యాః జగ్రాహ. ఏకస్మిన్ దినే బ్రహ్మచారీ సన్ భిక్షాటనం కుర్వన్ ఏకం గృహం జగామ. తద్గృహిణీ బాలాయ బ్రహ్మచారిణే దాతుం ఐచ్ఛత్, కింతు గృహే న కించిదపి. దుఃఖిత ఏకమామలకం దదౌ. తదా బాలశంకరః సదయహృదయః లక్ష్మీం ప్రార్థితవాన్. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ ఇతి ప్రారభ్య స్తుత్యా స్తుతవాన్ భగవతీం కమలాలయాం. ఏవం స్తుతా దయామయీ శ్రీలక్ష్మీః స్వర్ణ ఆమలకానాం శతాని వృష్ట్యా ససర్జ. కాలే గతే ఏకదా శంకరః పూర్ణానద్యాం స్నానం కుర్వన్ నక్రగృహీత ఇవ మాయాం ప్రకల్ప్య మాతురనుజ్ఞయా సన్యాసం స్వీచకార. తతః గోవిందః భగవత్పాద పూజ్యాన్ ఆశ్రిత్య సర్వవేదాంతగ్రంథాన్ను అధీతవాన్. వస్తుతః శంకరాచార్యస్య అష్టౌ సంవత్సరాః భగవతా దత్తాః. తపశ్శక్త్యా పునః అష్టౌ వత్సరాః ఆయుషి సంపాదితాః. వ్యాసమహర్షిః ఆగత్య షోడశవర్షమాయుః పునః దత్తవాన్. ఏవం ద్వాత్రిమిషద్వర్షపర్యంతం ఆయుః శ్రీశంకరాచార్యస్య జాతం. ఏవం జ్ఞాత్వా సర్వవిషయాన్ భగవాన్ శంకరః మీమాంసాశాస్త్రకర్తారం కుమారిలభట్టం వాదే జేతుం జగామ. కుమారిలభట్టః ప్రాయోపవేశకర్మణి లగ్నః. అతః శంకరం దృష్ట్వా మమ శిష్యః మత్సవః తం జయేః ఇతి అవదత్. తద్వచనేన శ్రీశంకరః వాహిష్మతీం నగరీం గత్వా తత్ర మండనమిశ్రం కుమారిల శిష్యం జిగాయ వాదే. తదా తస్య పత్నీ ఉభయభారతి ఆగత్య అహం భర్తుశరీరే అర్థభాగః ఖలు, అతో మామపి శాస్త్రే జయ ఇత్యాహ. వస్తుతః సా ఉభయభారతి శ్రీసరస్వతీ ఏవ. శంకరః తామపి జిత్వా మండనమిశ్రం శిష్యం కృత్వా అద్వైతసిద్ధాంతం స్థాపయామాస. ఏవం కాపాలిక సిద్ధాంతాన్ తిరస్చకార. తదసహమానః కశ్చన కాపాలికః తపస్యంతం శంకరం ఖడ్గేణ హంతుమైచ్ఛత్. పరంతు ఏతద్ జ్ఞాత్వా శంకరశిష్యః పద్మపాదః శ్రీనృసింహస్వామినం తపసా ప్రార్థితవాన్. శ్రీనృసింహః ప్రాదుర్భూయ కాపాలికం అవధీత్. అత్రాంతరే మృత్యునా గృహీతాయాం ఆర్యాంబాయాం మాతరి శ్రీశంకరో జ్ఞానేన నిశ్చిత్య ఖేచరగమన విద్యయ ఆగత్య విష్ణుదూతాన్ ఆహూయ తస్యాః ముక్తిం దాపయామాస. శ్రీశంకరః అద్వైతమతం స్థాపయామాస. అస్య శిష్యః బహవః. తేషు పద్మపాదః, హస్తామలకః, సమిత్పాణిః, చిద్విలాసః, విజ్ఞానకందః, విష్ణుగుప్తః, శుద్ధకీర్తిః, భానుమరీచిః, కృష్ణదర్శనః, బుద్ధివృద్ధిః, విరించిపాదః, ఆనందగిరిః ఏతే ప్రముఖాః. అద్వైతవేదాంతప్రచారాయ శ్రీశంకరాచార్యైః బహవః గ్రంథాః కృతాః. వ్యాసకృతానాం బ్రహ్మసూత్రాణాం మహాభాష్యం చకార. తస్మిన్ సమయే వ్యాస ఏవ స్వయం ఆగత్య సూత్రాణాం సమ్యక్ వ్యాఖ్యాన్ కృతవాన్ వా న వా ఇది సంశయేన పప్రచ్ఛ.
శ్రీశంకరః సర్వమర్థం అద్వైతపరతయా వ్యాఖ్యాయ అనుభవాన్ ప్రదర్శ్య నిరూపితవాన్. జగన్మాతుః

0: పరాంబికాయాః మహిమానమాశ్రిత్య సౌందర్యలహరీ ఇది శ్లోకశతేన కావ్యం చకార. శ్రీవిద్యా రహస్యాని మంత్రశాస్త్ర పద్ధతయశ్చ కావ్యవర్ణనేన సహ సంతి. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం ఇత్యత్ర కుండలినీ శక్తేః సంచారం షట్చక్రేషు వర్ణితవంతః ఆచార్యాః శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం కృతవంతః. తాంత్రిక తోషణాయ ప్రపంచసార తంత్రం కృతవాన్ ఆచార్యః. సామాన్య జనాన్ ఉద్దిశ్య స్తోత్రాణ్యపి కృతాని. భజగోవింద గీతేషు సరళా సుందరీ చ భాషా. సంప్రాప్తే సన్నిహితే మృత్యౌ నహి నహి రక్షతి డుక్రుయీకరణే గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే ఇతి ప్రజాః ఉద్బోధయామాస. ఏవమేవ ఉపనిషదాం కాసాంచిత్ భగవద్గీతాయాశ్చ మహద్భాష్యం చక్రుః. గతైః కృతస్య బ్రహ్మసూత్ర భాష్యస్య వేదాంతముక్తావళి రత్నప్రభా భామతి ఆనందగిరీయ పంచపాదిక బ్రహ్మవిద్యాభరణం ఇత్యాదీని దశ వ్యాఖ్యానాని సంతి. శ్రీ శంకరాచార్యస్య వివేకచూడామణిః మహత్తాయుక్తః. ఏవం ఉపదేశసాహస్రీం గద్యరూపేణ పద్యరూపేణ కృతవాన్ ఆచార్యః. పంచీకరణం దశశ్లోకీ మహావాక్యవివరణం ఆత్మబోధః అధ్యాత్మవిద్యోపదేశః ఆత్మషట్కభాష్యం అపరోక్షానుభూతిః బాలబోధః ద్యువాక్యవృత్తిః ఇత్యాదయః శతాధికాః గ్రంథాః విరచితాః ఆచార్యైః. ఏవం శ్రీ శంకరాచార్యః ఆసేతు శీతాచలం సర్వం భారతదేశం పరిక్రమ్య అద్వైతమత ప్రచారం కృతవాన్. న కేవలమేతదేవ దేశస్య చతుర్షు కోణేషు ప్రాచ్యాం పురీనగర్యాం ప్రతీచ్యాం ద్వారకాయాం దక్షిణే కాంచీనగరే శృంగేరీనగర్యాంచ ఉదీచ్యాం కాశ్మీరదేశే చ అద్వైతమఠాన్ స్థాపయామాస. తాన్వై విజిచ్య తరసాక్షతశాస్త్రమాదైః మిశ్రాంస కాంచ్యామథ సిద్ధిమాప ఇతి శివరహస్యవచనాత్తు కాంచీపుర్యామేవ సిద్ధిమాప ఇతి వదంతి. కాశ్మీరనగర్యాం సర్వాన్ విజిత్య సర్వజ్ఞపీఠం అధిరురుః. శరీరం సురూపం తథావా కళత్రం యశశ్చారుచిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రిపద్మే తతఃకిం తతఃకిం తతఃకిం తతఃకిం ఇతి వేదాంతమార్గే గురు ప్రాముఖ్యం వర్ణితవంతః. అవినయమపరయ విష్ణు దమయ మనః శమయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ఇతి సర్వేషాం ఉపదేశం చక్రుః. అంతతః శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామినాం గురుర్నామ్నా మహిమ్నా చ శంకరో యో విరాజతే తదీయాంఘ్రిగళద్రేణు కణాయాస్తు నమో మమ ఇతి శ్రీ శంకరాచార్య స్తుత్యా విరమామః.
1: అమరభారతి కార్యక్రమంలో మీరింతవరకు శంకరాచార్య రచన అంశంపై శ్రీ నిశ్చల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంస్కృత ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్ జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్ కహానీ నహీ బదలీ స్టైల్ గయా హై బదల్ జో కహానియా హమ్ సున్తే ఆయే దేఖతే ఆయే అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్
3: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: .2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు పరిష్కారం అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిరసనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం వ్యాఖ్యలు అనవసరమైనవని, ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడో T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడులో మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ప్రపంచం నూతన సవాళ్లకు పరిష్కారాల కోసం ఎదురుచూస్తోందని, వాటిని అందించే ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో యువతకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని, పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు దేశ పురోగతికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత రూపొందించే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్నే కాకుండా ప్రపంచ భవిష్యత్ను కూడా నిర్దేశిస్తాయని స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే దేశ ఆకాంక్షలను నెరవేర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పాదక రంగం వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా భారతదేశం అవతరించిందని ప్రధానమంత్రి వివరించారు. తమిళనాడులో 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై IIT మద్రాసులో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రోడ్డు, రైల్వే రవాణా, రేవుల మౌలిక వసతులు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు సంబంధించి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమిళనాడులో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇవి రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. సమృద్దిగా ఉన్న సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలు, ఆధునిక మౌలిక వసతులే భారత్ పురోగతికి మూలమని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: We are inaugurating many completed projects and laying foundations for new ones. Mandir se metro tak, Tamil Nadu ke ye anubhav, yahi aaj ke Bharat ki spirit hai. Bharat apni sanskritik shakti se prerna leta hai.

0: విజ్ఞాన్ కి ప్రగతి సే ఆగే బడతా హై ఔర్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జరియే నయే అవసరో కా నిర్మాణ కర్ రహా హై. హమారీ విరాసత్ ఔర్ భవిష్య కి హమారీ ఆకాంక్షాయే సాథ్ సాథ్ ఆగే బడ్ రహీ హై.
1: ఐఐటి మద్రాసులోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. 100 కంటే ఎక్కువ మానవ మెదళ్లను మ్యాపింగ్ చేసి కణాల స్థాయిలో 3D అట్లాస్లను రూపొందించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పరిశోధన కేంద్రంలో గర్భస్థ దశ నుంచి వృద్ధాప్యం వరకు ఇందులో అధ్యయనం చేయనున్నారు. అంతకుముందు చెన్నై మెట్రో 2వ విడతలోని పూనమల్లి పడపలని మార్గాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు 4,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కారిడార్ 4 మార్గంలో 15 కిలోమీటర్ల పరిధిలో 11 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ రాష్ట ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కలిసి కొత్త మెట్రో సేవలను రైలులో ప్రయాణించి పరిశీలించారు. న్యూఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అనవసరమైనవని, దేశ అంతర్గత వ్యవహారాల్లో అంగీకారయోగ్యంగాని జోక్యమని స్పష్టం చేసింది. ఓహెచ్సిహెచ్ఆర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజా అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత పొరుగు దేశాల్లో నిరసనలపై హింసాత్మక చర్యలు జరిగినప్పుడు, అలాగే ఐక్యరాజ్యసమితి సంస్థలున్న ప్రాంతాల సమీపంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు చేపట్టినప్పుడు ఈ సంస్థ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని జైస్వాల్ విమర్శించారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల రోజువారీ డాలర్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ఈ 3 చమురు కంపెనీల విదేశీ మారక ద్రవ్యం అవసరాలను తీర్చేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న యుఎస్ డాలర్లను నిర్దేశిత బ్యాంకుల ద్వారా విక్రయించనుంది. ఈ ప్రత్యేక సదుపాయం రేపటి నుంచి అమల్లోకి రానుందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అసోం రాజధాని గౌహటిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. సుమారు 43 కోట్ల రూపాయలు విలువ చేసే 53 కిలోలకు పైగా మెథాంఫెటమైన్ డబ్ల్యూవై టాబ్లెట్లను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్లో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అమ్మవారి ఆలయాల్లో 9 రోజుల శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలు ప్రత్యేక పూజలు, సాంప్రదాయ ఊరేగింపులు, వేదమంత్రోచ్చారణలతో మార్మోగాయి. మహారాష్ట్ర కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం, మహూర్లోని రేణుకామాత ఆలయం, తుల్జాపూర్లోని తుల్జాభవాని ఆలయం, వానిలోని శ్రీక్షేత్ర సప్తశృంగిగఢ్ ఆలయాలు విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో సుందరంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజలను అక్రమంగా నిర్బంధించవద్దని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు అనుమతి కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతల పరిస్థితులకు లోబడి మెట్రో రైలు సేవలు యథావిధిగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలో నిరసనల నేపథ్యంలో ఆంక్షలు, ప్రజాసేవల అంతరాయంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీ మెట్రో నెట్వర్క్లోని మొత్తం 303 మెట్రో స్టేషన్లలో కేవలం 45 స్టేషన్లలో మాత్రమే ప్రవేశ నిష్క్రమణలపై పరిమితులు విధించామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. గుజరాత్లో మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు, ఉప ఎన్నికలు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11 వార్డులకు గాను సాయంత్రం 6 గంటల సమయానికి సగటున 55% పోలింగ్ నమోదైందని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. బనస్కాంత జిల్లాలోని థారా మున్సిపాలిటీలో అత్యధికంగా 79% పోలింగ్ జరగగా, దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా మున్సిపాలిటీలో 56.44% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ISSF

ప్రపంచకప్ రైఫిల్ పిస్టల్ టోర్నమెంట్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారతీయ షూటర్ ఉదయ్వీర్ సిద్ధు పసిడి పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. తుది రౌండ్లో జర్మనీ దిగ్గజ షూటర్ క్రిస్టియన్ రిడ్జ్ పై విజయం సాధించాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 16 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో మంగళవారం వరకు ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD హెచ్చరించింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, గుజరాత్, కొంకణ్, మధ్య మహారాష్ట ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దక్షిణ ద్వీపకల్పంలోని కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు యెల్లో అలర్ట్ను IMD జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने तमिलनाडु में 13,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास किया. भारत की प्रगति को समृद्ध सांस्कृतिक विरासत और

రంగస్థలం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన గీతాన్ని వినండి. గీత రచన చంద్రబోస్.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

దగ్గెట గదిగన తగ్గెట గదిగన దగ్గెట గదిగనదా గదిగనదా దగ్గెట కథ అనగట్ నింద్రకృత తాగే ది గే తధా కట్ నింద్రకృత తాగే ది గే తధా కట్ నింద్రకృత తాగే ది గే తధా కట్.

తడతడ జిత్త తగ దుమికిట తగ ఘడా అనద ధగిట కథా అనద ధానద ధర ధర ధర ధర నకిట తగ తడ నకిట తగ ధా ధర ధర ధర ధర నకిట తగ తడ నకిట తగ ధా ధర ధర ధర ధర నకిట తగ తడ నకిట తగ ధా బిజలీ కడక్ పరన్ పండిత్ కంటేమరాజు.

ఘిన్నా తిట్టే కత్త కద్ద.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్త ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్త ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: नंबर है 9289094044।
1: మీరింతవరకు జనసేవయే దేశ సేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకుల కార్యక్రమంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అలంకారం గురించి విశ్లేషణ సమర్పణ డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సామా సునీల్. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ శశాంక్ గారి వేణుగానం. 4:45 రంగస్థలి ఈ శీర్షికన శ్రీకృష్ణ రాయబారం నుంచి శ్రీకృష్ణుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె జయరాం. హార్మోనియం శ్రీ రాజ్కుమార్. 7:15 వ్యవసాయ పాఠశాల నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల సమగ్ర నివారణ చర్యలు. నిర్వహణ డాక్టర్ ఎస్ కృష్ణంరాజు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవపై ప్రత్యక్ష కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 9:30 నవరస ఉర్దు కార్యక్రమం. 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం 26వ భాగాన్ని వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆశయ శుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావు వంటిది సూక్తి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:47 ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.